శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎంపై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 21వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 49 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మీరింతవరకు నాతియా కలాం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ప్రశాంత జీవనం గురించి శ్రీ పిఎండి గౌస్ఖాన్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఉదయాన్నే తూర్పు కొండల్లో నుంచి మెల్లిగా లేత గులాబీ రంగు కిరణం మన ఇంటి గుమ్మాన్ని తాకగానే ఒక కొత్త రోజు మొదలవుతుంది. కిటికీలో నుంచి వచ్చే చల్లటి గాలి ఒంటిని తాకుతున్నప్పుడు మనసు మాత్రం ఎందుకో నిన్నటి ఆందోళనల గురించి, రేపటి అప్పుల గురించో గుబులు పడుతూ ఉంటుంది. కానీ ఒక్క క్షణం ఆగుదాం, శ్వాసను నిదానించి ఆలోచిద్దాం. నిరాశతో కాకుండా ఒక అద్భుతమైన నమ్మకంతో రోజును ఎలా ప్రారంభించాలో చెప్పే కొన్ని జీవన సూత్రాలను పరిశీలిద్దాం. రాత్రి నిద్రపోయేటప్పుడు ఎన్నో రకాల ఆలోచనలు, మరెన్నో రకాల ప్రణాళికలతో మనం నిద్రలోకి జారుకుంటాం. కానీ నిద్రలోనే శాశ్వతంగా కన్ను మూసే లక్షలాది మందిలో మనం కూడా ఒకరిగా మిగిలిపోక ఈ ఉదయం మన కళ్ళు తెరుచుకున్నాయంటే, గుండె ఇంకా కొట్టుకుంటుందంటే సృష్టికర్త మనకు మరో అవకాశాన్ని ఇచ్చాడని అర్థం. ఈ అవకాశాన్ని పొందినవారు అల్హమ్దులిల్లాహ్ అంటే అల్లాహకు కృతజ్ఞతలు అని పలకాలి. నిన్నటి తప్పులను సరిదిద్దుకోవడానికి, విరిగిపోయిన బంధాలను ముడిపెట్టుకోవడానికి దక్కిన ఈ కొత్త రోజును ఫిర్యాదులతో కాకుండా బ్రతికి ఉన్నందుకు కృతజ్ఞతతో స్వాగతించాలి. రేపు నా ఉద్యోగం ఉంటుందా, పిల్లల భవిష్యత్తు ఏమిటి, నా ఆరోగ్యం క్షీణిస్తే ఎలా, ఇలాంటి ఊహాజనిత భయాలు కొంతమందిని పీల్చి పిప్పి చేస్తుంటాయి. వాస్తవానికి భవిష్యత్తు ఎప్పుడూ మన చేతు

0: లేదు. మన వంతు ప్రయత్నం మనం చేసి ఫలితాన్ని ఆ పైవాడి సృష్టి నియమాలకు వదిలిపెట్టడమే అసలైన విశ్వాసం. తద్వారా మన గుండెల్లో భయం పోయి కొండంత ధైర్యం వస్తుంది. కొందరికి ఉదయమంతా బాగుంటుంది, కానీ తమ ఆఫీసుల్లో ఎవరో ఒక చిన్న మాట అనగానే మనకు మనసు పాడైపోతుంది. ఎందుకు మన సంతోషాన్ని ఇతరుల చేతుల్లో పెట్టాలి? లోకంలో ప్రతి ఒక్కరిని మెప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. సత్య మార్గంలో నడిచిన మహోన్నత ప్రవక్తలు, మహామనుషులు సైతం విమర్శలు, నిందలు ఎదుర్కొన్నారు. సమాజం నన్ను మెచ్చుకుంటుందా అని కాకుండా నా అంతరాత్మకు నేను నిజాయితీగా ఉన్నానా అని సరిచేసుకుంటే పరుల మాటలు మన మనశ్శాంతిని ఏమీ చెయ్యలేవు. జీవితం అంటేనే ఎత్తుపల్లాలు. అనుకున్న పనులు అనుకున్నట్లు జరగవచ్చు లేక జరగకపోవచ్చు. దానికే ఆగ్రహంతో ఊగిపోవడం సరికాదు. కానీ అసలైన బలము లేదా శక్తి అంటే ఓర్పు వహించడం. ఓర్పు అంటే చేతకాక ఊరుకోవడం కాదు, తుఫాను లాంటి కష్టాల్లోనూ మనసును నిలకడగా ఉంచుకోవడం, ఆగ్రహంలోనూ నిగ్రహాన్ని పాటించడం. ఈరోజు మనకు ఎదురయ్యే ప్రతి సవాలు వెనుక ఒక పాఠం ఉంటుందని నమ్మి కాస్త నిదానిస్తే రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. మాట అనేది ఒక పదునైన బాణం. బాణం విసిరిన తరువాత వెనక్కి తీసుకోలేం. కోపంలో అన్న ఒక చిన్న మాట ఎన్నో ఏళ్ల అనుబంధాన్ని క్షణాల్లో తుడిచివేయగలదు. అందుకే ప్రతి ఉదయం ఒక సంకల్పం చేసుకోవాలి. ఈరోజు నా నోటి నుండి వస్తే మంచి మాటే రావాలి, లేదంటే మౌనమే మిగలాలి. అవసరమైన చోట మాట్లాడి అవసరం లేని చోట మౌనంగా ఉంటే ఎన్నో అనర్థాలు వాటంతట అవే దూరమైపోతాయి. కొంతమందిలో ఒక బలహీనత ఉంటుంది. ఎదుటి వారి ఇంటిని, పక్కోడి లగ్జరీ కారును చూసి తమ మనసుని పాడు చేసుకుంటారు, తమకున్న వసతులను మర్చిపోతుంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు స్పష్టంగా చూడగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, శ్వాస తీసుకోగలుగుతున్నాం. వెలకట్టలేని వీటి విలువను మనం గ్రహించలేకున్నాము. అదే ఆసుపత్రి నాలుగు గోడల మధ్య నరకం అనుభవిస్తున్న ఎంతోమంది వీటి కోసం అలమటిస్తున్నారు. అలాంటి దుస్థితి నుండి కాపాడిన అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. లేని వాటి కోసం తాపత్రయపడకుండా ఉన్న వాటి కోసం బ్రతకడం నేర్చుకుంటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో గోగు పంట సాగు వివరాలు వింటారు.

ఈరోజు మనము గోగు పంట సాగు గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. నార పంటల్లో జనుము తర్వాత గోగు అతి ముఖ్యమైన వాణిజ్య పంట. గోగు పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. మన రాష్ట్రంలో ఈ పంట ఎక్కువగానే ఉత్పత్తి అవుతుంది. గోగును నార కొరకే కాకుండా ఇతర పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తున్నారు. గోగు మొక్కల నుండి తీసిన గుజ్జు వార్తాపత్రికల ముద్రణకు అవసరమయ్యే కాగితాన్ని తయారు చేయడానికి శ్రేష్టమైనది. గోగు పువ్వుల పత్ర దళాలు సహజ రంగుల తయారీలో వినియోగించబడుతున్నాయి. గోగు విత్తనాల నుండి తీసిన నూనెను సబ్బుల పరిశ్రమలలో ఉపయోగిస్తున్నారు. శుభ్రపరిచిన నూనెను వంట నూనెగా కూడా వాడవచ్చు. గోగు నారను ఎక్కువగా జనపనారతో కలిపి తివాచీలు, సంచులు అంటే గోనె సంచులు, పూరి, ప్యాకింగ్ క్లాత్, సీలింగ్ పనికి వచ్చే కార్డుబోర్డులు మరియు గృహ అలంకరణ వస్తువుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ యొక్క గోగు పంటను పండించటానికి నేలల విషయానికి వచ్చినట్లయితే గోగును అన్ని నేలల్లో సాగు చేయవచ్చు. తేలిక రకపు గరపనేలలు, ఎర్ర నేలలు, మురుగునీరు పోయే వసతి గల అనేక నేలలు అనుకూలం. ఆమ్ల భూములకు భూసార పరీక్షలను అనుసరించి ఎకరాకు ఒక టన్ను వరకు సున్నం వేయాలి. ఈ యొక్క గోగు

మాటలో విత్తన మోతాదు మరియు విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే, నారగోగు ఎకరాకు 5 కిలోలు, కూరగోగు ఎకరాకు 6 కిలోలు, కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోఫ్రిడ్ లేదా 4 గ్రాముల థయోమిదాక్సిమ్, తరువాత మెటలాక్సిల్ MZ 2 గ్రాములు లేదా మెటలాక్సిల్ 3 గ్రాములు లేదా 3 గ్రాముల మాంకోజబ్బు మందును కలిపి విత్తన శుద్ధి చేస్తే పంట తొలిదశలో ఆశించు రసం పీల్చు పురుగులను, విత్తన మరియు భూమి ద్వారా సంక్రమించు ఇనుప తెగులను నివారించవచ్చు. గోగు పంటను విత్తే కాలం విషయానికి వచ్చినట్లయితే, ఖరీఫ్లో మే మొదటి పక్షం నుండి జూన్ మొదటి పక్షం వరకు విత్తుకుంటే అధిక నార దిగుబడి వస్తుంది. రబీలో నీటి వనరులు గల మాగాని భూముల్లో వరి కోసిన తరువాత 2వ పంటగా ఫిబ్రవరి మార్చి నెలలో వేస్తారు. ఇక విత్తడం విషయానికి వచ్చినట్లయితే, సాంప్రదాయంగా వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తారు. వరుసల్లో వేసినట్లయితే గొర్రుతో 30x10 సెంటీమీటర్ల దూరంలో విత్తాలి. వెదజల్లుట పద్ధతి కన్నా వరుసలలో వేయుట చాలా ఉత్తమం. గోగులో మిశ్రమ పంటగా 4 కిలోల మినుము విత్తనం కలిపి వెదజల్లవచ్చు. ఈ గోగు పంటకు నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే, నారగోగును వర్షాధార పంటగా పండిస్తారు. ఇక ఈ గోగు పంటకు ఎరువుల విషయం చూద్దాం. ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు వేయాలి. ఆమ్ల భూములకు భూసార పరీక్షలను అనుసరించి ఎకరాకు 1 టన్ను వరకు సున్నం విత్తనం వేయుటకు పక్షం రోజుల ముందుగా వేసి కలియదున్నాలి. ఆఖరు దుక్కిలో 18 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 13.5 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. పైపాటుగా మరో 18 కిలోల యూరియాను విత్తిన 3 వారాలకు మొదటి గుప్పులో వేయాలి. పైపాటుగా వేయలేని పక్షంలో మరియు నీటి ఎద్దడి పరిస్థితుల్లో లీటరు నీటికి 2% యూరియాను మరియు 1% మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను కలిపి విత్తిన 40 నుండి 60 రోజులలో వారం రోజుల వ్యవధిలో 2 సార్లు ఆకులు తడిసేటట్లు ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. గోగు ఆధారిత పంటల సరళ విషయానికి వచ్చినట్లయితే, ఎక్కువగా లాభాలు పొందేందుకు గోగులో 4 కిలోల మినుము విత్తనాన్ని కలిపి మిశ్రమ పంటగా వేసుకోవడం లేదా గోగుతో అంతర పంటగా మినుము లేక పెసర 2 వరుసల పద్ధతిలో వేసుకోవటం లేదా తేలికపాటి భూములలో గోగు తర్వాత ఉలవ వేసుకోవటం లేదా మధ్యస్థ భూములలో గోగు తరువాత వేరుశనగ లేక రాగి పంటలు వేసుకోవటం వలన ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఈ యొక్క గోగు పంటలో అంతర కృషి విషయానికి వచ్చినట్లయితే, విత్తిన 3 నుంచి 5 వారాలకు గొప్పు కలుపు తీసివేయాలి. వరుసలలో వేసిన పంటలో విత్తిన 20 నుంచి 25 రోజులలో గొర్రుతో అంతర కృషి చేయాలి. కలుపు తీవ్రతను బట్టి విత్తిన 7 వారాలలోపు 2వసారి గొప్పు త్రవ్వాలి. సకాలంలో అంతర కృషి చేయకపోతే నార దిగుబడి దాదాపు 30% వరకు తగ్గుతుంది. మొదటి గొప్పు బదులుగా కలుపు నివారణ మందు ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరాకు 800 మిల్లీలీటర్లు లేదా పెండిమితాలిన్ 30% ఎకరాకు 1 నుండి 1.3 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చేసి కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు. గోగు పంటలో సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే, ముందుగా పురుగుల గురించి తెలుసుకుందాం. ముందుగా పిండి నల్లి. ఈ పురుగులు ముదురు గులాబీ రంగులో ఉంటాయి. తల్లి పురుగు 200 నుండి 300 వరకు గ్రుడ్లను సముదాయంలో మొక్క కనుపుల వద్ద పెడుతుంది. ఈ గ్రుడ్లు పొదిగి 7 రోజులలో గోధుమ రంగు పిల్ల పురుగులు బయటకు వచ్చి 24 గంటలలో కనుపుల వద్ద చేరతాయి. తల్లి పిల్ల పురుగులు మైనం వంటి తెల్లని పొడితో కప్పబడి మొక్క కొనభాగాన లేత కనుపుల వద్ద చేరి రసాన్ని పీల్చడం వలన కనుపులు దగ్గర దగ్గరగా ఏర్పడి మొక్క చివరి భాగం ముద్దబంతి ఆకారంగా తయారవుతుంది. పిండినల్లి ఎక్కువగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఆశిస్తుంది. పిండినల్లి గాలి ద్వారా లేదా చీమల వలన లేదా పక్షులు లేదా మనుషుల వలన ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాపిస్తుంది. పిండినల్లి ఆశించిన మొక్కలను సేకరించి కాల్చివేయాలి. గట్ల వెంబటి మరియు పొలములో కలుపు మొక్కలు ఏరివేయాలి. కలుపు మొక్కలంటే పార్థీనియం, తుత్తరబెండ ఇలాంటివన్నమాట. దీన్ని నివారించుటకు 5 మిల్లీలీటర్ల వేప నూనె లేదా 5 మిల్లీలీటర్ల కానుగ నూనె, 1 మిల్లీలీటర్

నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇప్పుడు చెప్పిన ఈ మందులను మొక్క బాగా తడిచేటట్లు మరియు మొక్క మొదళ్ల దగ్గర నేలపై పిచికారీ చేయటం వలన సమర్థవంతంగా నివారించవచ్చు. ఇక రెండవదిగా పచ్చగొంగలి పురుగు. గోగు పంటలో తల్లి పురుగు ఆకుల అడుగు భాగాన పసుపు రంగు గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు 3 రోజుల్లో పొదిగి గొంగలి పురుగు బయటకు వస్తుంది. ఈ గొంగలి పురుగు ఆకుపచ్చని రంగులో ఉండి పైన 2 తెల్లని చారలు ఉంటాయి. ఈ పురుగు ఆకులను తిని ఈనెలు మాత్రమే మిగులుస్తుంది. గొంగలి పురుగు దశ 22 రోజుల వరకు ఉండి కోశస్థ దశకు మారుతుంది. ఈ దశలో 7 రోజులు ఉండి సీతాకోక చిలుక బయటకు వస్తుంది. ఈ పురుగు జీవితకాలం 30 నుంచి 32 రోజులు. ఈ పురుగు పైరును ఏ దశలోనైనా ఆశించవచ్చు. కానీ పైరు తొలిదశలో అనగా జూలై నుండి సెప్టెంబర్ వరకు ఆశించే అవకాశం ఎక్కువ. దీని నివారణకు గొంగలి పురుగులు గ్రుడ్లు ఆకులపై కనిపించిన వెంటనే ఏరివేయాలి. లీటర్ నీటికి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫ్రెఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బో 1 గ్రాము లీటరు నీటికి కలిపి ఆకులు చివరలు తడిచేటట్లు పిచికారీ చేయాలి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శిస్తారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికను పర్యవేక్షించేలా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పుష్కర ఎత్తిపోతుల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్షించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి గాలింపు చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు ప్రతి బోటు మత్స్యకారుడి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మత్స్యకారుల భద్రతకు చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ది అంశాల పరిశీలనకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చేపట్టిన యునైటెడ్ కింగ్డమ్ అమెరికా దేశాల పర్యటన ఈరోజు నుంచి ప్రారంభమైంది. పర్యటనలో భాగంగా లండన్కు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, బిజినెస్ స్కూళ్లను సందర్శించడంతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ను ఈరోజు ముఖ్యమంత్రి సందర్శిస్తారు. సాయంకాలం ఎమిరేట్స్ క్రీడా మైదానంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. రేపు కేంబ్రిడ్జ్ బృందంతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలో ప్రతి కదలికను పర్యవేక్షించేలా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇటీవల రాష్ట అటవీ బృందం అధికారులతో కర్ణాటకలో 3 రోజుల పాటు పర్యటించారు.

0: నుంచి అక్కడే అటవీ శాఖలో అమలవుతున్న వ్యవస్థలను అధ్యయనం చేసింది. ఈ వివరాలతో కూడిన నివేదికను ఉప ముఖ్యమంత్రికి సమర్పించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కర్ణాటక తరహాలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా అడవుల మ్యాపింగ్, వన్యప్రాణుల కదలికలు, డ్రోన్లు, కెమెరా ట్రాప్లు, అటవీ అగ్ని ప్రమాదాలు, మానవ వన్యప్రాణి ఘర్షణలను ఒకే చోటు నుంచి పర్యవేక్షించవచ్చునని అన్నారు. పంట నష్టాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియను కూడా డిజిటలైజ్ చేసి వేగంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా సీతానగరంలో పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పథకం పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పుష్కర్ ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్ర ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలియజేస్తూ,
1: పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగానే గోదావరి వరద జలాలను పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల నుంచి ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ బ్యాలెన్స్ పనులన్నీ కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు అనకాపల్లి వరకు కూడా నీళ్లు తీసుకెళ్లాలని లక్ష్యం ఏదైతే పెట్టారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఈ 2 ఏళ్లలోనే 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిటికల్ వర్క్స్, దగ్గర దగ్గర 5 నదుల క్రాసింగ్, 100 మీటర్స్ డెప్త్ ఉన్నటువంటి హిల్స్ కటింగ్, ఇటువంటి క్లిష్టమైనటువంటి పనులను సైతం అధిగమించి ఎల్ఎంసీకి ఆ వాటర్ క్లియరెన్స్ ని ఈ రోజుకి మనం పూర్తి చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు.
0: ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జూనియర్ వైద్యుల ఉపకార వేతనాలను 15% పెంచలేమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అమరావతిలో జూనియర్ వైద్యుల సంఘం ప్రతినిధులు నిన్న మంత్రిని కలిసి ఉపకార వేతనం పెంపుతో పాటు పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వేతన పెంపుపై పునరాలోచించి వెంటనే విధులకు హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో జూనియర్ వైద్యుల సేవలు కీలకమని, వారి సమస్యలపై మరోసారి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు 4 రోజుల పాటు కొనసాగాయని శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ 4 రోజుల్లో 25 గంటల 15 నిమిషాల పాటు సభ కార్యకలాపాలు జరిగాయని చెప్పారు. 12 బిల్లులు ప్రవేశపెట్టగా అన్ని ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని తెలిపారు. 1 బిల్లు ఉపసంహరించుకున్నట్లు 3 లఘు చర్చలు జరిగాయని చెప్పారు. వివిధ అంశాలపై 103 మంది సభ్యులు ప్రసంగించారని స్పీకర్ తెలిపారు. అనంతరం శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎస్ఐఆర్లో నోటీసుల జారీ, ధృవపత్రాల పరిశీలన, విచారణలు, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారాన్ని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తయిన యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని, ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణలో డిసెంబర్ 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఢిల్లీలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిసి కార్యక్రమానికి హాజరు కావాలని నిన్న ఆహ్వానించారు. అనంతరం మంత్రి శ్రీహరి మాట్లాడుతూ, యువ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి తెలంగాణను దేశ క్రీడాపటంలో మరింత బలమైన రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సమాజానికి వృద్ధులు చేసిన సేవలను గుర్తిస్తూ మలివయసులో వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. వారి ప్రాథమిక అవసరాలు తీర్చడంతో పాటు వారికి భద్రత కల్పించడం, మెరుగైన

0: జీవన పరిస్థితులు కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నాయి. వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలోని తాడికొండలో నిర్మిస్తున్న ఐఐటి నీట్ ఎక్సలెన్సీ సెంటర్లోని విద్యార్థులకు విద్యతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అధికారులను ఆదేశించారు. ఎక్సలెన్సీ సెంటర్లో అదనపు భవనాల నిర్మాణంపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. క్యాంపస్లో అంతర్గత రోడ్లు, వాకింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానాములోని దిగువ ట్రోపావరణలో పశ్చిమ దిశగా గాలులు విస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపడి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈరోజు నుంచి 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శిస్తారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేలా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం విశేషాలు, అనంతరం మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె శైలజ. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వార్తా వ్యాఖ్య వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. ఈ కార్యక్రమం ఈ ఉదయం 8:35 ప్రసారమవుతుంది. 9:30 మహిళాభారతి కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీ జీవిత లక్ష్యం గురించి మాతో పంచుకోవాలంటే 2233393 ఎస్టిడి కోడ్ 08596 నంబరుకు కాల్ చేసి మీ అభిప్రాయాలు పంచుకోగలరు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 9:30 ప్రసారమవుతుంది. ఇక 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. సంస్కృతంలో వార్తలు 6:20, 6:30 ప్రసార విశేషాలు. 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో చిన్నపిల్లల్లో పెరిగిపోతున్న ఊబకాయం కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ రవీంద్రారెడ్డి గారితో పరిచయం

పెట్టారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 పాడి పంటల కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో వాణిజ్యపరంగా మిరప సాగు చేపడుతున్న రైతులకు సూచనలు సలహాల గురించి తుమ్మల్చెరు గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీ పి మల్లికార్జున్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 యువవాణి కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి అంశం గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటారు. 8:30 తెలుగులో వార్తలు. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 పాటకు వేళాయరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 10:00 జానపద రంజని కార్యక్రమంలో శ్రీ బాలభక్త బ్రహ్మానంద నాట్యమండలి బృందం వారిచే పండరి భజనలు వింటారు. 10:30 ఆపాత మధురాలు పాత చిత్రాల నుంచి పాటలు వింటారు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఈరోజు ఉదయం 9:30 అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అంశం మీ జీవిత లక్ష్యం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో 3వ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. అధికారులు సేవాభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలన్నారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయిలో దాన్ని మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఉందని మోదీ అన్నారు. కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఏఐ సామర్థ్యాలను మానవ నైపుణ్యంతో మిళితం చేసే వినూత్న మార్గాలను అన్వేషించాలని మోదీ కోరారు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రభుత్వ విధానం, మెరుగైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమిష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. ఈ సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత వహిస్తారు. ఈ సదస్సు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్, భవిష్యత్తు నెట్వర్క్లు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరినీ కలుపుకుపోయే డిజిటల్ కనెక్టివిటీపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి బ్రిక్స్ సభ్యదేశాలకు ఒక వేదికను అందిస్తుంది. భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గల ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్ జపాన్ రక్షణ భద్రతా సహకారం ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదం కింద సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి కోసం ముఖ్యంగా రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు, స్టార్టప్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి జపాన్కు ఉన్న అవకాశాలను ప్రధాని వివరించారు. ఉభయ దేశాల ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన పురోగతిని రక్షణ మంత్రి కొయిజుమి ప్రధాని మోదీకి వివరించారు. ఈ ఏడాది జులైలో జరిగిన 16వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం జపాన్ ప్రధాని సనే తకైచి భారత్ను సందర్శించినప్పుడు వారితో జరిపిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి మోదీ గుర్తు చేసుకున్నారు. అలాగే భారత్ జపాన్ మధ్య రక్షణ రంగ సహకారంలో స్థిరమైన పురోగతిని ఆయన ప్రశంసించారు. జాంబియా అధ్యక్షుడిగా హకైండే హిచిలేమా తిరిగి ఎన్నికైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జాంబియాతో భారత్కు ఉన్న బహుముఖ భాగస్వామ్యాన్ని ఎంతో విలువైందిగా భావిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. భారత్ జాంబియా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు హిచిలేమాతో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్నోయ్ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. ఈ హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ నిర్వహించే విచారణ కేవలం ఒకసారి జరిగే ప్రక్రియగా ఉండకూడదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. లద్దాఖ్లో జమ్మూకాశ్మీర్ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని తెలియజేస్తూ లద్దాఖ్లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా అందేలా ఈ నిర్ణయం తోడ్పడుతుందని పేర్కొన్నారు. లద్దాఖ్ సర్వముఖాభివృద్దికి, రాజ్యాంగ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో 2024 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీల ఫేజ్ 2 శిక్షణ ముగింపు వేడుకలనుద్దేశించి ప్రసంగిస్తూ నిజాయితీ, నైతికత అనేవి ప్రజాసేవకు పునాది అన్నారు. అధికారము, హోదా ద్వారా నిజమైన నాయకత్వాన్ని అంచనా వేయలేమని, కష్టమైన పరిస్థితుల్లో కూడా నైతికతతో ప్రవర్తించే సామర్థ్యమే నిజమైన నాయకత్వాన్ని చాటుతుందని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026 పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్

రంకిరెడ్డి, చిరాక్ శెట్టి జోడీ, మలేసియాకు చెందిన జునైది ఆరిఫ్, రాయ్ కింగ్ జంటపై 21-23, 21-19, 21-17 తేడాతో విజయం సాధించింది. ఈరోజు జరిగే క్వార్టర్ ఫైనల్స్లో ఈ భారత జోడీ చైనాకు చెందిన లియాంగ్ వెయికెంగ్, వాంగ్ చాంగ్ జంటతో తలపడుతుంది. మహిళల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ జపాన్కు చెందిన రిన్ ఇవానాగా, కియే జంటను 21-16, 21-12 తేడాతో ఓడించింది. ఈరోజు జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో ఈ భారత జోడీ చైనాకు చెందిన జియా యీఫాన్, జాంగ్ షు జియాన్ జంటతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్,

0: మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రభుత్వ అభివృద్ది ఆధారిత విధానం వల్ల గత 12 సంవత్సరాల్లో ఈశాన్య భారతదేశం సాధించిన పరివర్తన అత్యంత కీలకమైన ఫలితాల్లో ఒకటని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గత 12 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సాధించిన పురోగతి భౌగోళిక సవాళ్లను అధిగమించడానికి, భవిష్యత్ అభివృద్దికి అడ్డంకి కాకుండా ఉండేలా చూడడానికి నిరంతర విధానపరమైన దృష్టిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం విశేషాలు, అనంతరం మహాత్మా గాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె. శైలజ. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగుల తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నేటి మాటలో భాగంగా ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం విశేషాలు వింటారు. సీనియర్ సిటిజన్స్ అంటే వయస్సు పెరిగిన వ్యక్తులు మాత్రమే కాదు, వారు మన కుటుంబాలకు అనుభవాన్ని, జ్ఞానాన్ని, విలువల్ని, సాంప్రదాయాలకు ప్రతిరూపాలు. వారు చూసిన జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. వారి అనుభవం ఒక పుస్తకమైతే అందులోని ప్రతి పేజీ మనకు ఓ సందేశాన్ని అందిస్తుంది. తల్లిదండ్రులు తమ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి పిల్లల్ని పెంచుతారు, మన భవిష్యత్తు కోసం తమ వర్తమానాన్ని త్యాగం చేస్తారు. అలాంటి పెద్దలను వృద్ధాప్యంలో ప్రేమతో, ఆప్యాయతతో చూసుకోవడం మన బాధ్యత. ఈ ఆధునిక కాలంలో కుటుంబ వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. బిజీ జీవితం, ఉద్యోగాలు, దూర ప్రాంతాల్లో నివాసం వంటి కారణాల వల్ల పెద్దలకు ఒంటరితనం కలగవచ్చు. అందుకే వారికి కావాల్సింది కేవలం ఆర్థిక సహాయం కాదు, మన సమయం, మన మాట, మన ఆప్యాయత. రోజుకు కొన్ని నిమిషాలు వారితో మాట్లాడటం, వారి మాటలు వినడం, వారి ఆరోగ్యం గురించి తెలుసుకోవటం, వారి అనుభవాలను గౌరవించడం, ఇవన్నీ వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. పెద్దలను గౌరవించే కుటుంబం విలువలతో వర్ధిల్లుతుంది. పెద్దలను ప్రేమించే సమాజం మానవత్వంతో నిలుస్తుంది. మన సీనియర్ సిటిజన్స్ సమాజానికి భారం కాదు, వారు మన సమాజానికి అనుభవాల సంపద. వారి జ్ఞానాన్ని యువతకు అందించేలా తరాల మధ్య అనుబంధాన్ని మరింత బలపరచాలి. మన పెద్దలను గౌరవిద్దాం, వారి మాటలను విందాం, వారికి అండగా నిలుద్దాం. వారి వృద్ధాప్యాన్ని ఒంటరితనంగా కాకుండా ఆనందంగా, ఆత్మగౌరవంతో, ఆప్యాయతతో నింపుదాం. మనకు నడక నేర్పిన పెద్దల చేతిని వారి వృద్ధాప్యంలో మనం పట్టుకోవడం మన కర్తవ్యం మాత్రమే కాదు, మన జీవితానికి మనమిచ్చే గొప్ప గౌరవం. కార్యక్రమంలో మీరింతవరకు నేటి మాటలో భాగంగా ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం విశేషాలు విన్నారు.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: ముఖ్య గమనిక: ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ, పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
6: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.

0: Tá.
1: కార్యక్రమంలో మహాత్మా గాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె. శైలజ.

ఆశ్రమంలో చరఖ వెంటనే ప్రవేశించింది. మగల్లాన్ యొక్క పరిశోధనా శక్తి రాట్నంలో చాలా మార్పులు చేసింది. రాట్నాలు, కుదుళ్ళు ఆశ్రమంలో తయారయ్యాయి. ఆశ్రమంలో తయారైన మొదటి ఖద్దరు బట్ట గజం ఖరీదు 17 అణాలు పడింది. నేను లావుపాటి నూలుతో తయారైన ఖాదీ గజం 17 అణాలు చొప్పున మిత్రులకు అమ్మాను. బొంబాయిలో కనబడ్డ వారందరినీ అడుగుతూ ఉన్నాను. అక్కడ నూలు వడికే మహిళలు 2 దొరికారు. వాళ్లకు 1 సేరు నూలు 1 రూపాయికి చొప్పున ఇచ్చాను. నేను ఖాదీ శాస్త్రంలో ఇంకా పూర్తిగా అనుభవం లేని వాడను. నాకు చేతితో వడికిన నూలు కావాలి, వడికే స్త్రీలు కావాలి. గంగాబెన్ వాళ్లకిస్తున్న ధరతో పోలిస్తే నేను మోసగించబడ్డానని తేలింది. సోదరీమణులు తక్కువ సొమ్ము తీసుకునేందుకు అంగీకరించలేదు. అందువల్ల వాళ్లను వదిలిపెట్టాల్సి వచ్చింది. అయితే వాళ్ల వల్ల ప్రయోజనం చేకూరింది. వాళ్లు శ్రీ అవంతికాబాయికి, శ్రీ రమీబాయి కామదార్కు, శ్రీ శంకర్లాల్ బాంకర్ గారి తల్లికి, శ్రీ వసుమతీబెన్కు నూలు వడకటం నేర్పారు. నా గదిలో రాట్నం మూత వినపడింది. ఈ యంత్రం జబ్బుపడ్డ నన్ను ఆరోగ్యవంతుణ్ణి చేసింది. ఇది మానసికం అన్న విషయం నిజమైన మనసునందలి ఒక భాగం. మనిషిని ఆరోగ్యవంతుణ్ణి చేసిందంటే చిన్న విషయం కాదు కదా. నేను కూడా రాట్నం చేతపట్టాను. అంతకంటే మించి ఈ రంగంలో ముందుకు పోలేకపోయాను. ఇక ఏకులు ఎలా వస్తాయి? శ్రీ రేవాశంకర్ జుబేరి గారి బంగ్లా దగ్గర నుంచి ప్రతిరోజు 1 దూదేకులవాడు వెళుతూ ఉండేవాడు. అతన్ని నేను పిలిచాను. అతడు పరుపుల కోసం దూదిని ఏకుతూ ఉండేవాడు. అతడు ఏకులు తయారు చేసి ఇస్తానని అంగీకరించాడు. అయితే మజూరీ ఎక్కువ అడిగాడు. నేను అంగీకరించాను. ఈ విధంగా తయారైన నూలుతో తయారైన హారాన్ని వైష్ణవులకు డబ్బు తీసుకుని దేవుడికి హారంగా వాడటానికి అమ్మాను. శివాజీ బొంబాయిలో చరఖా క్లాసులు ప్రారంభించాడు. ఈ ప్రయోగాలకు డబ్బు బాగా ఖర్చయింది. శ్రద్ధాళువులకు దేశభక్తులు డబ్బు ఇచ్చారు. నేను ఖర్చు చేశాను. ఆ ఖర్చు వ్యర్థం కాలేదని వినమ్రంగా మనవి చేస్తూ ఉన్నాను. మేము చాలా నేర్చుకున్నాం. కొలతబద్ద మాకు దొరికింది. ఇక నేను ఖాదీమయం అయిపోవాలని తహతహలాడాను. నేను కట్టుకున్న బట్ట దేశపు మిల్లు నూలుతో తయారైనది. బీజాపూర్లోనూ ఆశ్రమంలోనూ తయారవుతున్న ఖద్దరు బట్ట బాగా లావుగా ఉండి 30 అంగుళాల పన్నా కలిగి ఉంటుంది. ఇక నెలలోపల 45 అంగుళాల పన్నా కలిగిన ఖద్దరు ధోవతి తెచ్చి ఇవ్వకపోతే లావుపాటి ఖద్దరు తుండుగుడ్డ కట్టుకోక తప్పదని గంగాబెన్కు చెప్పాను. పాపం ఆమె కంగారు పడింది. సమయం తక్కువ అయినా ఆమె అధైర్యపడలేదు. నెల రోజులలోపుగా 50 అంగుళాల పన్నా గల 2 ఖాదీ దోవతులు తెచ్చి నా ఎదుట ఉంచింది. నా దారిద్ర్యం తొలగిపోయింది. ఈలోపున లక్ష్మీభాయ్ లాఠీ అనే గ్రామం నుంచి రామ్జీభాయ్ మరియు ఆయన భార్యగు గంగాబెన్ అనే పేర్లు గల అంచెజులను ఆశ్రమానికి తీసుకువచ్చారు. వారి చేత పెద్ద పన్నా గల ఖద్దరు తయారు చేయించాడు. ఖద్దరు ప్రచారానికి ఈ భార్యాభర్తలు ఇద్దరూ చేసిన సేవ అసామాన్యమైనది. వాళ్లు గుజరాత్లోనూ, గుజరాత్ బయట చేతితో వడికిన నూలుతో బట్ట నేయటం చాలా మందికి నేర్పారు. ఆమె చదువుకోలేదు, కానీ మగ్గం ముందు కూర్చొని నేత పని ప్రారంభించినప్పుడు అందులో లీనమైపోయేది. ఎవరితోనూ మాట్లాడటానికి కూడా ఇష్టపడేది కాదు. స్వదేశీ పేరుతో ఉద్యమం ప్రసిద్ధికెక్కేసరికి మిల్లు యజమానులు నన్ను తీవ్రంగా విమర్శించటం ప్రారంభించారు. భాయి ఉమర్ సుభాని ఒక తెలివిగల

ఇల్లు యజమాని. అందువల్ల అతడు తన తెలివితేటలు నాకు బోధపరుస్తూ ఉండేవాడు. ఇతరుల అభిప్రాయాలు కూడా నాకు తెలుపుతూ ఉండేవాడు. అట్టివారిలో ఒక వ్యక్తి యొక్క మాటల ప్రభావం సుభాని మీద కూడా పడింది. నన్ను ఆయన దగ్గరకు తీసుకుని వెళ్తానని అన్నాడు. ఆయన సలహా ప్రకారం మేము ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాం. ఆయన ఇలా సంభాషణ ప్రారంభించాడు. మీ స్వదేశీ ఉద్యమం ఈనాటిది కాదని మీకు తెలుసు కదా. బెంగాల్ ప్రాంతం విభజించినప్పుడు స్వదేశీ ఉద్యమం ఆరంభమైంది. ఆ ఉద్యమం వల్ల మిల్లు యజమానులం ఎంతో లాభం పొందాం. బట్టల ధర పెంచివేశాం. ఎవ్వరూ ఏమి అనలేని మాటలు మాట్లాడాం అని అన్నాడు. నేను ఆ విషయాన్ని గురించి విన్నాను, కానీ అలా జరిగినందుకు విచారిస్తూ ఉన్నాను. మీ విచారం ఏమిటో ఎందుకో నాకు తెలుసు. మేము పరోపకారం చేసేందుకు వ్యాపారం చేయటం లేదు. డబ్బు సంపాదించడమే మా లక్ష్యం. మా భాగస్వాములకు మేము సమాధానం చెప్పాలి. వస్తువుల ధర వాటి గిరాకీ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి విరుద్ధంగా ఎవ్వడూ వెళ్ళలేడు. ఈ ఉద్యమం వల్ల స్వదేశీ బట్టల ధర పెరుగుతుందని బెంగాలీలు తెలుసుకోవాలి అని అన్నాడు. పాపం వాళ్ళు నా మాదిరిగానే తేలికగా అందరినీ నమ్ముతారు. కనుక మిల్లు యజమానులు స్వార్థపరులు కారని, మోసం చెయ్యరని, స్వదేశీ వస్త్రాల పేరిట విదేశీ వస్త్రాలు అమ్మరని వాళ్లు విశ్వసించారు అని అన్నాను. మీరు అలా నమ్ముతారని నాకు తెలుసు. అందుకనే నేను మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఇక్కడికి రావటానికే శ్రమపడ్డారు. అమాయకులేని బెంగాలీల వలె మోసంలో పడకండి అని చెప్పి తన దగ్గర నేయబడుతున్న బట్టల నమూనాలు తెమ్మని ఒకరికి సైగ చేశాడు. మొదటి నమూనా రద్దీ అని పారవేసిన దూదితో నేయబడ్డ కంబళి. దాన్ని చూపిస్తూ, చూడండి, మేము దీన్ని కొత్తగా నేయించాం. ఇది బాగా అమ్ముడుపోతూ ఉంది. రద్దీగా భావించబడే దూదితో తయారు చేయబడింది, కనుక చౌకగా ఉంటుంది. వీటిని ఉత్తరాదికి కూడా పంపుతాం. మా ఏజెంట్లు దేశం నాలుగు చెరుగులా ఉన్నారు. అందువల్ల మాకు మీ వంటి ఏజెంట్ల అవసరం ఉండదు. మరో మాట, మీ కంఠస్వరం చేరుకోని దూరదూర ప్రాంతాల్లో సైతం మా ఏజెంట్లు ఉన్నారు. సామాగ్రి అక్కడికి చేరుకుంటుంది. భారతదేశానికి కావలసినంత బట్ట మేము తయారు చేస్తాం. అసలు స్వదేశీ అంటే ఉత్పాదనకు సంబంధించిన విషయం. మనకు అవసరమైన బట్ట మనం తయారు చేసుకోగలిగినప్పుడు, మేలు రకం బట్ట తయారు చేసుకోగలిగినప్పుడు విదేశీ వస్త్రాల దిగుమతి దానంతటా అదే తగ్గిపోతుంది. అందువల్ల మీరు నడుపుతూ ఉన్న స్వదేశీ ఉద్యమం నడపవద్దని సలహా ఇస్తూ ఉన్నాను. కొత్త మిల్లులు తెరిచేందుకు ప్రయత్నం చేయండి. మన దేశంలో స్వదేశీ వస్తువులు అమ్మకం చేసే ఉద్యమం సాగించటం అనవసరం. మనకు కావలసింది స్వదేశీ వస్తువుల ఉత్పత్తి. ఆ విషయం అర్థం చేసుకోండి అని అన్నాడు. నేను ఆ పనే చేస్తున్నాను. ఆశీర్వదిస్తారు కదా? అదెలా? మీరు కొత్త మిల్లులు తెరవగలిగితే ధన్యవాదాలు పొందుటకు పాత్రులు కాగలుగుతారు.

నాకు తెలియదు. ఇప్పుడు ఆరంభ దశలో ఉంది, కానీ నాకు దాని మీద పూర్తి విశ్వాసం ఉంది. ఏది ఏమన్నా గాని నష్టం మాత్రం ఉండదు. భారతదేశంలో తయారయ్యే బట్ట ఎంత వృద్ధి అయితే ఈ ఉద్యమం వల్ల అంత లాభం చేకూరుతుంది. ఈ కృషిలో మీరు చెప్పిన దోషం లేదని అనుకుంటూ ఉన్నాను అని స్పష్టంగా చెప్పేశాను. ఈ విధమైన ఉద్యమం మీరు సాగిస్తూ ఉంటే నేను చెప్పవలసింది ఇక ఏమీ లేదు. ఈ యుగంలో రాటన నడుస్తుందా లేదా అనున్నది వేరే విషయం. నేను మాత్రం మీ కృషి సఫలం కావాలని కోరుతూ ఉన్నాను అని సంభాషణను ముగించాడు ఆ పెద్ద మనిషి. తర్వాత ఖద్దరు అభివృద్ధి ఎలా జరిగిందో ఈ ప్రకరణంలో తెలపటం లేదు. ఆ వస్తువు ప్రజల ఎదుటకు ఎలా వచ్చిందో చెప్పిన తర్వాత వాటి చరిత్రలోకి దిగటం ఈ ప్రకరణల లక్ష్యం కాదు. ఆ వివరమంతా చెప్తే పెద్ద గ్రంథం అవుతుంది. సత్యశోధన జరుపుతూ కొన్ని వస్తువులు ఒకటి తర్వాత ఒకటిగా నా జీవితంలో సహజంగా ఎలా ప్రవేశించాయో తెలపడమే ఇక్కడ నా ప్రధాన లక్ష్యం. ఇదే క్రమంలో ఇక సహాయ నిరాకరణోద్యమాన్ని గురించి తెలిపే సమయం ఆసన్నమైందని భావిస్తూ ఉన్నాను.

మీరింతవరకు మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక విన్నారు. పఠనం శ్రీమతి కె. శైలజ. ఈ ఉదయం 7:31 నుంచి 37 వరకు విద్యుత్ సరఫరా వల్ల అంతరాయం కలిగినందుకు చింతిస్తున్న శ్రోతలు క్షమించాలి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఉదయాన్నే పలకరించే పాట, సాయంత్రాన సేద తీర్చే పాట, జ్ఞాపకాల దారిలో నడిపించే పాట, మనసులో చిరునవ్వులు పూయించే పాట.
6: ప్రతిరోజు ఉదయం 7:45 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో పాటల పరిమళాన్ని ఆస్వాదించండి, స్వరాల సౌందర్యంలో విహరించండి.
7: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
8: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
7: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ

0: శుక్రవారాల్లో ఉదయం 9:30 అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు
0: ఉదయం 9:30
1: ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223239.

ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో మనశంకర వరప్రసాద్ ఈ చిత్రం కోసం భీమ్ సిసిరోలియో మధుప్రియ పాడిన పాట, సంగీతం భీమ్స్ సిసిరోలియో, గీతరచన అనంత శ్రీరామ్.

0: 101.5 ఎఫ్ఎం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో డమాకా చిత్రం నుంచి భీమ్ సిసిరోలియో పాడిన పాట, సంగీతం భీమ్ సిసిరోలియో, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.
1: Boys and girls, put your shoes on. Raise the volume. Let's dance on some mass stuff. రే ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకు.

పాటలతో పరవశం, సంగీతంతో సరికొత్త ఉత్సాహం, ప్రతి క్షణం మీతోనే మధురమైన గీతాలతో. మీరు వింటున్నారు 101.5 ఎఫ్ఎం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు. కార్యక్రమంలో RX 100 ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన పాట, సంగీతం చేతన్ భరద్వాజ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఈ ఉదయం 9:30 అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీ జీవిత లక్ష్యం గురించి మాతో పంచుకోవాలనుకుంటే 2233393కి కాల్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. మా ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరొకసారి 2233393 ఫోన్ నెంబర్, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో ఎవడో చిత్రం కోసం కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గీత రచన సిరివెన్నెల.

పాటే పలకరిస్తే మనసే మురిసిపోతుంది. మధురమైన గీతాలతో మీ మనసును మైపరిపించే కార్యక్రమమే భావలహరి మృదుమధుర గీతమంజరి. కార్యక్రమంలో నిర్ణయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత పాడిన పాట, సంగీతం ఇళయరాజా.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో ఉదయం 9:30 అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు
0: ఉదయం 9:30
1: ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223239.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీకి

0: Tribune says that Gandhi's 688 handwritten notes to freedom fighter Anand Dhingorani has fetched a record 16.2 crores in action. And with that, it's back to you, Pramod.
1: And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi chairs third high-level meeting with secretaries to Government of India, urges to break silos and adopt long-term vision for country's future. Union Home Minister Amit Shah criticizes Congress Working Committee's decision to say
2: आकाशवाणी से पेश है खबरनामा।
3: प्रकटించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
4: భారత్ అధ్యక్షతన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు అంశంపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. ప్రపంచ ఆర్థిక రాజకీయ వేదికలపై అభివృద్ది చెందుతున్న దేశాల సమస్యలు ఆకాంక్షలను వినిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్న భారత్ ఈ సంవత్సరం బ్రిక్స్ దేశాలకు అధ్యక్షత వహించడం ఆహ్వానించదగిన పరిణామం. ప్రపంచంలో వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య భారత్ తన వ్యూహాత్మక ప్రాధాన్యతను నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప వేదిక. అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాలను అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపించి సభ్యదేశాల మధ్య ఆర్థిక రాజకీయ భద్రత సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో బ్రిక్స్ కూటమి ఏర్పడింది. తొలుత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలు సభ్యదేశాలుగా బ్రిక్స్ పేరుతో కూటమి ఏర్పాటైంది. 2009లో రష్యాలోని ఎకాటెరిన్బర్గ్లో మొదట బ్రిక్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2010లో దక్షిణాఫ్రికా సభ్యత్వంతో ఇది బ్రిక్స్గా మారింది. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ వంటి మరిన్ని దేశాలు ఈ కూటమిలో పూర్తిస్థాయి సభ్యులుగా చేరాయి. భారతదేశానికి బ్రిక్స్ కూటమి చైనాతో పాటు ప్రాంతీయ సమతుల్యతను సాధించడానికి, గ్లోబల్ సౌత్ నాయకత్వం చేపట్టే దిశగా ఎదగడానికి, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించడానికి, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఒక ముఖ్యమైన వేదికగా దోహదపడుతోంది. ఈ సంవత్సరం బ్రెజిల్ నుంచి కూటమి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన భారత్ 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిస్తోంది. సెప్టెంబర్ 12-13 తేదీల్లో ఢిల్లీలో ఈ సదస్సు జరగనుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత స్థాపనకు బ్రిక్స్ అనే ప్రధాన ఇతివృత్తంతో ఈసారి సదస్సును నిర్వహిస్తున్నారు. మానవాళికి మొదటి ప్రాధాన్యత అనే దృక్పథంతో ఈ సదస్సు కార్యక్రమాలను రూపొందించారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌత్ ఆఫ్రికా వ్యవస్థాపక దేశాలతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా తదితర నూతన సభ్యదేశాల అధినేతలు, ప్రతినిధులు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాలు, ఆర్థిక స్థిరత్వం, సరఫరా గొలుసు పునరుద్దరణ, గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు. సభ్యదేశాల మధ్య స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. భారత్ ఈ సంవత్సరం బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్లో జరిగే ప్రధాన శిఖరాగ్ర సదస్సుకు ముందే వివిధ శాఖల మంత్రులు అధికారుల స్థాయి సమావేశాలను దేశంలోని పలు రాష్ట్రాల్లోని నగరాల్లో నిర్వహిస్తున్నారు. 6వ తేదీన రాజస్థాన్లోని జైపూర్లో బ్రిక్స్ పరిశ్రమల శాఖ మంత్రుల సమావేశం, 7వ తేదీన బ్రిక్స్ వాణిజ్య శాఖ మంత్రుల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ నెల 22-23 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం జరగనుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి బ్రిక్స్ కూటమి సభ్యదేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈకి చెందిన క్రీడాశాఖ మంత్రులు, అధికారిక ప్రతినిధులు హాజరు కానున్నారు. సమావేశంలో యువతకు విద్య, నైపుణ్యాభివృద్ది, ఔత్సాహికత, ఆవిష్కరణలు, సాధికారితతో పాటు క్రీడాభివృద్ది, క్రీడా సాంకేతికత, క్రీడా పరిశ్రమ, సామర్థ్య నిర్మాణం, సంప్రదాయ స్వదేశీ క్రీడల పరిరక్షణ తదితర అంశాలపై సభ్యదేశాలు చర్చించనున్నాయి. 22వ తేదీన తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం, వారసత్వ ప్రదేశ సందర్శన, ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం క్రీడాశాఖ మంత్రుల సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో గాలా డిన్నర్ నిర్వహించనున్నారు. 23వ తేదీ ఉదయం నిర్వహించనున్న బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రామకృష్ణ బీచ్ రోడ్, సబ్ మెరైన్ మ్యూజియం, సీ హారియర్ ప్రాంతం మీదుగా సుమారు 5 కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగనుంది. అనంతరం క్రీడా మంత్రుల సమావేశం, విశాఖలోని క్రీడా ప్రదేశాల సందర్శన వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. బ్రిక్స్ వంటి అంతర్జాతీయ వేదికకు విశాఖ

0: విశాఖపట్నం ఆతిథ్యమివ్వడం నగరానికి లభించిన అరుదైన గౌరవంగా నిలవనుందే. యువత, క్రీడలు, ఆవిష్కరణలు, అంతర్జాతీయ సహకారంపై ప్రపంచ దేశాల ప్రతినిధులు చర్చించే ఈ సమావేశాల ద్వారా విశాఖపట్నం అంతర్జాతీయ క్రీడా దౌత్యపరమైన కార్యక్రమాలకు ఒక ప్రముఖ కేంద్రంగా గుర్తింపు పొందుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. భారత్ అధ్యక్షతన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు అంశంపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం, ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో, అరే వా,
5: చిక్కుకుంది.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: హలో ఎఫ్ఎం కార్యక్రమం ఫస్ట్ కాల్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. హలో, సూర్య. ఓకే సూర్య, ఏం చదువుతున్నావు?
9: ఫోర్త్ క్లాస్.
1: చెప్పు, ఏ చిత్రం నుంచి పాట కావాలి? పెద్ద లేదు నాన్న మన దగ్గర. ఇంకో మూవీ చెప్పు. కొత్త సినిమా నుంచే ఏమంటావా, ఏదో పాట? ఓకే సూర్య, మరి అందులో ఏమన్నా అడుగుతావా పాత కొత్తవి? హలో, త్రిబుల్ ఆర్ మూవీ నుంచి ఏమంటావా? ఓకే సూర్య, నువ్వు కోరిన పాట వస్తుంది, విను మరి. ఓకే, వెల్కమ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. హలో, నమస్తే అండి. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: సాల్మన్ మేడం.
2: సాల్మన్ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
3: జై చిరంజీవ.
2: జై చిరంజీవ.
3: అవును మేడం.
2: అందులో ఏ పాట అండి?
3: జై జై గణేశ, కొత్త గణేశ.
2: ఓకేనండి. మీరు ఉందండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి. ఓకే ఓకేనండి.

0: ఈ ఉదయం 9:30 అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీ జీవిత లక్ష్యం గురించి మాతో పంచుకోవాలనుకుంటే 2233 మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596 నంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. మీరు వింటున్నారు 101.5 ఎఫ్ఎం ద్వారా హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: చల్ల వెంకటేశ్వరి మేడం సేమ్ కుట్టు నుంచి.
0: ఓకేనండి, బాగున్నారండి.
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి
1: మేడం? ఈ రోజు రైతు కుటుంబం మేడం.
0: రైతు కుటుంబం
1: పిక్చర్.
0: రైతు కుటుంబమా అండి?
1: అవును మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: మనసే పొంగెను ఈవేళ అనే సాంగ్ మేడం.
0: మనసే పొంగెను.
1: అవును మేడం.
0: ఓకేనండి, చల్ల వెంకటేశ్వర్లు గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఈ రోజు సాల్మన్ చెప్పిన సోదరులందరి కోసం మేడం.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: హలో, వెల్కమ్ టు హాలో ఎఫ్ఎం. హలో, నమస్తే అండి.
1: హలో నారాయణ గారు, నమస్తే.
0: నమస్తే అండి, మీ పేరండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం అండి.
0: శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు, చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట

0: కావాలి?
1: జీవిత రథం.
0: జీవిత రథం.
1: చిగురాకులలో ఒక చిలకమ్మ సాంగ్.
0: జీవిత రథమా అండి?
1: పాపం బాగా
0: జీవిత చక్రం ఉందండి. జీవిత రథం,
1: జీవిత రథం ఉన్నారు.
0: ఓకే. ఇందులో ఏ పాట?
1: చిగురాకులలో చిలకమ్మ సాంగ్.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలు.

0: మీరు వింటున్నారు 101.5 ఎఫ్ఎం ద్వారా హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. హలో హలో
1: హలో నమస్తే.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: నా పేరు ఏసయ్య. మా ఎర్రమనపాలెం నుంచి కోట ఏసయ్య.
0: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మా ఇద్దరి కథ సినిమా ఉంది రామారావు. మా ఇద్దరి కథ.
0: మా ఇద్దరి కథ.
1: మా ఇద్దరి కథ. ఎన్టీ రామారావు మొదల.
0: మా ఇద్దరి

കഥ. ఓకేనండి, ఏసఐ గారు మీరు కోరిన పాట వస్తుంది వినండి.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి?
1: మేడం, మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి మీకు మా నమస్కారాలు మేడం.
0: మీకు కూడా అండి.
1: వరలక్ష్మి శుభ సందర్భంలో కూడా శుభాకాంక్షలు మేడం.
0: ఓకే, మీకు కూడా.
1: నేను రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ మాట్లాడుతున్నా మేడం.
0: బిజిలి వెంకటేష్ గారు?
1: ఆ మేడం.
0: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మనకు ఒక పాట, భక్తి పాట కావాలి మేడం. ఏదైనా పర్లేదు, భక్త దుకాణం నుంచి వినిపించండి మేడం. గణాగణ సుందర ఘంటసాల పాడింది మేడం.
0: భక్త తుకారం,
1: ఆ మేడం.
0: అందులో పాట వినిపించమంటారా?
1: వినిపిస్తే బాగుంటుంది, లేదంటే మీ ఇష్టం మేడం.
0: ఉంది ఉంది ఉందండి, మీరు కోరిన పాట కూడా ఉంది, వినిపిస్తాను. వెంకటేష్ గారు వినండి మరి.

0: తెలుసు కూడా రాస్తాం మేడం. మేము మార్కాపురం గీతమాలికకు
1: రాస్తున్నారా?
0: రాస్తాం మేడం చాలా. ఇప్పుడు నా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా రాస్తాను మేడం.
1: ఓకే, థ్యాంక్ యూ అండి.
0: వస్తాయి మేడం పాటలు, వస్తాయి, అట్లేం లేదు. సార్కి ధన్యవాదాలు తెలియజేయండి అందరికి.
1: ఓకేనండి, మీకు కూడా ధన్యవాదాలండి మా కార్యక్రమాలు.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే, వెల్కమ్ అండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: హలో, వెల్కమ్ టు హలైఫ్.
6: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
5: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
6: సావన్కర్ గంగాధర్, కుండలవాడి, నాందేడ్, మహారాష్ట్ర నుంచి మేడం.
5: మహారాష్ట్ర నుంచి గంగాధర్ గారు.
6: సావన్కర్,
5: సావన్కర్,
6: సావన్, సావన్,
5: సావన్, సావన్కర్.
6: ఓకే, బాగున్నా మేడం.
5: బాగున్నానండి. మీరు బాగున్నారా?
6: బాగున్నా మేడం, బాగున్నా.
5: ఓకే, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
6: ఈరోజు వరలక్ష్మి రథం ఉంది మేడం, అమ్మవారి పాట కావాలా? జై సంతోషి మాత ఉందా మేడం?
5: జై సంతోష్ మాత ఉందండి.
6: అందులో పాట వేయమండి మాకు, మంచిది.
5: అందులో పాట వేయమంటారా?
6: అవును మేడం.
5: ఓకేనండి. మీరు
6: మిత్రుడు
5: మంగళహారతి అనే పాట ఉంది, అది వేస్తాం
6: మేడం.
5: ఓకేనండి, థ్యాంక్స్ ఫర్
6: కాల్. కుచన్ సిరియారి, మళ్ళా అజీజ్ భాయ్, ప్రవీణ్ నర్సాపూర్, చాపా భూమేశ్వర్, తుకారాం జాదవ్, తనుశ్రీ, మళ్ళా రవీంద్ర బాబు గారికి, వీళ్ళందరి కోసం మేడం.
5: ఓకేనండి, వీరందరి కోసం మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
6: థ్యాంక్ యూ మేడం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
7: మేడం,
6: మీ పేరండి?
7: బాగున్నారు మేడం.
6: బాగున్నానండి, మీరు బాగున్నారా?
7: పేరు మాట్లాడతారు.
6: ఓకే, మీరాబి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
7: పాట దేశభక్తి గేయం ఏదైనా మేడం.
6: దేశభక్తి గేయం కావాలి మీకు?
7: కావాలి. స్వాతంత్ర దినోత్సవం పాటల్లో ఆ పాట ఏదైనా మంచి పాట ఏంటి మేడం? మేడం, రాత్రి మధుర గీతాలు వేసారు కదా, చాలా చాలా బాగున్నాయి మేడం. వేసిన వారికి చాలా ధన్యవాదాలు.
6: ఓకే, థ్యాంక్ యూ అండి.
7: ఓకే, థ్యాంక్ యూ మేడం.
6: మీరాబి గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
7: ఓకే మేడం, థ్యాంక్ యూ.
6: ఓకే, వెల్కమ్ అండి.

0: ఉదయాన్నే పలకరించే పాట, సాయంత్రాన సేద తీర్చే పాట, జ్ఞాపకాల దారిలో నడిపించే పాట, మనసులో చిరునవ్వులు పూయించే పాట.
1: ప్రతిరోజు ఉదయం 7:45 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో పాటల పరిమళాన్ని ఆస్వాదించండి, స్వరాల సౌందర్యంలో విహరించండి.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం, చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో ఉదయం 9:30 అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు
0: ఉదయం 9:30
1: ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596 22 3393.

స్టడీ కోడ్ 08596 నంబర్కు కాల్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఫోన్ నెంబర్ మరొకసారి 2233939 ఫోన్ నెంబర్, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీ జీవిత లక్ష్యం గురించి మాతో పంచుకోవాలనుకుంటే 2233 93 మార్కాపూర్

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్ గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మహిళా శ్రోతలందరికీ ముందుగా శ్రావణ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఈరోజు మీరందరూ చాలా బిజీగా ఉంటారని మాకు తెలుసు, కాకపోతే మీ వాల్యుబుల్ టైంని మా కోసం ఈరోజు కొంచెంగా స్పెండ్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లక్ష్యం. మనందరికీ ఖచ్చితంగా ఏదో ఒక లక్ష్యం ఉంటుందండి. శారా అక్క, మీకు కూడా ఏదో ఒక లక్ష్యం ఉంది కదా?
1: తప్పకుండా లత,
0: దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం.
1: ఓకే.
0: అయితే కొంతమందికి కోటీశ్వర్ కావాలని లక్ష్యం, కొంతమందికి సొంత ఇల్లు కావాలని లక్ష్యం, మరి కొంతమందికి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని లక్ష్యంగా ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఉదయాన్నే లేచి వాకింగ్ వెళ్ళడం ఒక పెద్ద లక్ష్యంగా పెట్టుకుంటారు చూడక్క. అలాగే మన మహిళలకైతే ఇంకా రేపటి నుంచి నేను ఖచ్చితంగా డైట్ అనేది మనలో చాలామంది జీవిత లక్ష్యమే కదా. కానీ లక్ష్యం ఎంత సరదాగా ఉన్నా దాన్ని చేరుకోవాలనే పట్టుదల మాత్రం సీరియస్గా ఉండాలండి. మరి మన అతివల గోల్స్ ఏంటి? చిన్నపాటి లక్ష్యాలా, ఇప్పటి లక్ష్యాలా, లేక ఇంట్లో వాళ్ళు పెట్టిన లక్ష్యాలా? ఈరోజు వాళ్ళ లక్ష్యాలు విందాం, వాళ్ళ కలల వెనుక ఉన్న కబుర్లను తెలుసుకుందాం. మరి చెప్పండి అతివలు, మీ లైఫ్లో ఇది మాత్రం సాధించాలి అనిపించే ఒక గోల్ ఏంటో మాతో పంచుకోండి.
2: కార్యక్రమము స్టార్ట్ చేసే ముందు ఒక పాట విందాం.

లక్ష్యం గురించి మన జీవితానికి దిశానిర్దేశం చేసేదే లక్ష్యం. లక్ష్యం లేని జీవితం గమ్యం తెలియని ప్రయాణం లాంటిది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి.

0: అది పెద్దదైనా చిన్నదైనా. మనకు ముందుకు సాగేందుకు ప్రేరణనివ్వాలి. లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని సాధించడానికి క్రమశిక్షణ, పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసం అవసరం. మార్గంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. కొన్నిసార్లు మన ప్రయత్నాలు కూడా విఫలమవుతాయి. కానీ వైఫల్యాన్ని చూసి వెనక్కి తగ్గకుండా దాన్ని ఒక పాఠంగా తీసుకొని మళ్ళీ ప్రయత్నించాలి. కార్యక్రమంలో కాల్ వస్తుంది, తీసుకుందాం. హలో
1: మేడం. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. మేడం
0: గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మహిళా శ్రోతలకు మాత్రమే అండి.
1: మేడం
0: మేడంకి ఇస్తారా? ఇవ్వండి.
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరండి?
2: నా పేరు అంజలి బాయ్ మేడం.
0: అంజలి బాయ్, చెప్పండి మీ లక్ష్యం గురించి. హలో.
2: ఏం లక్ష్యం ఏం లేదు మేడం.
0: అంటే మీరు అవి చేయాలి ఇవి చేయాలి అని ఏం అనుకోవట్లేదా అండి? ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటుంది కదండి, చిన్నదైనా పెద్దదైనా.
2: ఏం లేదు మేడం, ప్రజెంట్ అయితే ఏం అనుకున్నది జరగట్లేదు. ముందు దేవుణ్ణి కోరుకున్నా మంచిగా ఉండాలని. దేవుడు సాయపడాలని ఈ రోజు అందుకే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నా. సరే మేడం.
0: ఓకే
1: మేడం. ఆల్రెడీ ఆమె హౌసింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది. హలో.
0: ఓకే ఓకే చెప్పండి.
1: హౌసింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది ఆమె. ప్రమోషన్ రావాలని కోరుకుంటుంది అంతే. అవి కొంచెం ఇక్కడ ఫస్ట్ టైం కదా మాట్లాడటము.
0: ఓకే ఓకే, అదేం చెప్పొచ్చు కండి.
1: అందుకు తడబడుతుంది మేడం.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు.
1: ఓకే మేడం.
0: ఓకేనండి.

0: హలో హలో
1: హలో,
0: చెప్పండి. అతివాయిల అభిప్రాయం కార్యక్రమానికి స్వాగతం. సుస్వాగతం అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: కోటేశ్వరి అండి.
0: కోటేశ్వరి గారు, మీకు ముందుగా ఈరోజు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి.
1: థ్యాంక్ యూ మేడం. మీకు కూడా వరలక్ష్మి శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ అండి.
1: లక్కీ అండి, ఈరోజు కలవటం. చాలా సేపు నేను ట్రై చేస్తున్నాను.
0: ఓ
1: ఏం మేడం, ఈరోజు 10 గంటల వరకా?
0: అవునండి.
1: ఈ రోజేనా? రోజు ఉంటుంది?
0: లేదు మేడం, ప్రతి సోమ బుధ శుక్రవారం మేడం.
1: 10 గంటల
0: వరకా? 10 గంటల వరకే మేడం. 10 గంటల వరకే.
1: 10 గంటల వరకే
0: మహిళా భారతి కార్యక్రమం 10 గంటల వరకే ఉంటుంది.
1: ఓకే మేడం. పిచ్చయ్య మా మామయ్య కోసం, అల్లూరమ్మ మా అత్త కోసం అండి.
0: అండి ఇది హలో ఎఫ్ఎం కాదండి, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే కార్యక్రమం అండి.
1: అవునమ్మా.
0: అంటే మీకంటూ ఒక జీవితంలో ఒక కళ డ్రీమ్ ఉంటుంది కదా, అంటే లక్ష్యం అని. మీకే అలాంటి ఏ లక్ష్యం ఉందండి? మీకు ఏం సాధించాలి అని ఎప్పుడన్నా అనుకున్నారా చిన్నప్పటి నుంచి?
1: అట్లాంటి ఏం లేదు మేడం, పని చేసుకోవటం, ఉండటం, హ్యాపీగా ఉంటే చాలనిపిస్తుంది.
0: ఓకే, సంతోషంగా ఉండడమే ఒక పెద్ద లక్ష్యం మీకు.
1: ఉన్నచాట సంతోషంగా ఉంటమే.
0: అదే అదే, నిజమేనండి. సంతృప్తి కంటే పెద్ద సంతోషం లేదని అంటారు.
1: అవును మేడం, మనకి ఏదో సాధించాలి, ఏదో ఉండదు, ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా ఉంటాం, ఉన్నచాటే బాగుంటాం.
0: అవునండి, అది కరెక్టే అండి. థ్యాంక్స్ అండి.
1: ఏదో లక్ష్యాలు సాధించాలి అంటే ఏం లేవు మేడం.
0: ఓకే ఓకే అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి కోటేశ్వరి గారు.
1: ఓకేనండి,
0: ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: ఓకే మేడం.
0: ఓకే అండి,
1: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో,
0: హలో, ఆతివాలు అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం అండి. మీ
1: నమస్తే
0: పేరండి?
1: మేడం. నా పేరు నీలావతి మేడం.
0: లీలావతి గారు, చెప్పండి, మీ జీవిత లక్ష్యం ఏంటండి?
1: నా జీవితం లక్ష్యం అంటే నేను వ్యవసాయం చేస్తున్నాం మేడం. నా లక్ష్యం ఏంటంటే నా పిల్లలని బాగా చదివించాలని నా లక్ష్యం మేడం.
0: ఓకే, వెరీ గుడ్ అండి.
1: వీళ్ళు బా మా ఎట్ట పొలం పని చేయలేరు కదా మేడం,
0: పిల్లల్ని బాగా చదివించుకోవాలి.
1: పిల్లల్ని బాగా చదివించాలి, అది అనేది నా లక్ష్యం మేడం.
0: ఓకేనండి, మంచి ఆశ.

0: ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఎంత బిజీలో ఉన్నప్పటికీ అత్వెల్ మాకు కాల్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. మరి లక్ష్యం ఏదైనా సరే దానివైపు ఒక్క అడుగు వేస్తే చాలు, విజయం మన వెంటే వస్తుంది. మరి ఇలాంటి నవ్వులు, సరదా మాటలు, మళ్ళీ మంచి ఆలోచనలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ లక్ష్యాన్ని మర్చిపోకండి. ముఖ్యంగా మా అత్వెల్ అభిప్రాయాలు టైం మాత్రం, షో టైం మాత్రం మర్చిపోకండి.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10:00. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: కాకుండా ఇంకా మా పొదుపు సంఘాల ద్వారా శివాజీ గ్రూప్ మాది. మా గ్రూప్ లో శ్రీనిధి అనే పథకం ద్వారా మరో 100,000 రూపాయలు కూడా నేను ఈ బిజినెస్ చేయడం కోసం తీసుకున్నాను. ఇదంతా కూడా ఇప్పటికి నేను ఇప్పుడు నాతో పాటు మరో ఇద్దరికి నేను ఉపాధి కల్పించడం జరుగుతుందండి. సుమారు నేను నెలకొచ్చి దగ్గర ఒక 30,000 అలా సంపాదించగలుగుతున్నానండి. ఈ ఆదాయం వల్ల నా కుటుంబాన్ని నేను బాగా నా పిల్లల్ని చదువుకి ఉపయోగించుకోగలుగుతున్నాను.
1: ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పూడికతీత పనుల ద్వారా పని లభిస్తోందని డెంకాడకు చెందిన ఉమ తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామీణ ప్రజలకు స్థానికంగానే ఉపాధి లభిస్తోందని తెలియజేస్తూ,
2: నా పేరు గాదిపల్లి ఉమ, విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెద్దాడ గ్రామ పంచాయతీలో ఓం నమస్వాయ గ్రూప్ కి నేను మేటుగా పనిచేస్తున్నాను. మా పంచాయతీలో ఎరగై చెరువులో సుమారు 400కు పైగా మేము పూడిత్యత పని చేయడం జరుగుతుంది. ఈ పూడిత్యత పని వల్ల మాకు జీవనోపాధి ఎంతగానో మెరుగుపడింది.
1: జిల్లాలో గ్రామీణాభివృద్ధికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2025-26 సంవత్సరంలో 137,97,000 పనిదినాలు కల్పించి 310 కోట్ల రూపాయలను వేతనాల రూపంలో చెల్లించినట్లు అధికారులు తెలిపారు. సంప్రదాయ జలాశయాల పునరుద్దరణలో భాగంగా చేపట్టిన జలధార జలహారతి ప్రత్యేక కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని చెబుతున్నారు. ఈ పథకం కింద 13,555 పనులు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ,
3: వెనుకబడిన జిల్లా కాకుండా వెన్నెముకగా ఉండే జిల్లా కింద మార్చాలి అన్న ఒక మంచి తాపత్రయంతోనే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా కూడా వర్క్ చేయటం, జలధార కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రెస్టేజియస్ గా తీసుకుని జలధార కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకోవాలి, దానికి సంబంధించి భూగర్భ జలాలని పెంచాలి, మనకి వ్యవసాయానికి కానీ రేపు పొద్దున్న తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనుకునేటప్పుడు కంపల్సరిగా ఇప్పటి వరకు ఉన్న ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా మనం డిసిల్టేషన్ చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్లో పెట్టుకుంటే, ఈ రోజు ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర 8,059 ఎంఐ ట్యాంక్స్ని మనం ఐడెంటిఫై చే ఉన్నాయి. ఇక్కడ ట్యాంక్స్ అన్నింటిలో 6,446 ట్యాంక్స్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన వీరిలో కూడా 6,424 ట్యాంక్స్ కంప్లీట్ కూడా చేసుకోవడం జరిగింది.
1: విజయనగరం జిల్లాలో మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహం, మహిళా సాధికారిత, గ్రామీణాభివృద్ది, రైతు సంక్షేమం, విద్య, వైద్యం వంటి కీలక రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు జిల్లా ప్రగతికి బలమైన పునాదులు వేస్తున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అన్ని వర్గాలకు చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడిస్తున్నాయి. అభివృద్ది వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణతో జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలు మరింత బలోపేతమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఆధునిక మౌలిక వసతులు, పారదర్శక పాలన, ప్రజా భాగస్వామ్యంతో అమలవుతున్న కార్యక్రమాలు విజయనగరం జిల్లాను సమగ్ర అభివృద్ది దిశగా ముందుకు తీసుకువెళ్తాయని, రానున్న రోజుల్లో జిల్లా మరింత వేగంగా అభివృద్ది పదంలో దూసుకువెళ్లి రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా నిలిచే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. విజయనగరం జిల్లా అభివృద్ది అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ, ఆకాశవాణి ప్రతినిధి విజయనగరం జిల్లా. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఉండమ్మా బొట్టు పెడత ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన దేవులపల్లి గీతం, కెవి మహదేవన్ సంగీతం. ఈ పాటను కోరుతున్నవారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు.

చిల్లర దేవుళ్ళు ఈ చిత్రానికి పి సుశీల బృందం పాడిన పాట. కెవి మహదేవన్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకొండ గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతలా.

గృహప్రవేశం ఈ చిత్రానికి పి సుశీల బృందం పాడిన పాట. గీతరచన గోపి, సంగీతం సత్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

సం ఈ చిత్రానికి పి సుశీల పాడిన దేవులపల్లి గీతం, రమేష్ నాయుడు సంగీతం. ఈ పాటను కోరుతున్నవారు బట్టిప్రోలు నుంచి మురళీగారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్.

0: లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30 వరకు సంబంధిత ఇఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రావణుడే రాముడైతే ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, జీకే వెంకటేష్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు లక్ష్మమ్మ, కిషోర్, గనగల్లు గ్రామం నుంచి.

కార్యక్రమంలో ఇప్పుడు ఖైదీ కాళిదాసు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గోపి గీతం, చక్రవర్తి సంగీతం. ఈ పాటను కోరుతున్నవారు నాగభూషణం గారు గుంటూరు నుంచి.

మంచి చెడు ఈ చిత్రానికి ఘంటసాల పీసుశీల పాడిన ఆరుద్ర గీతం, విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణాజిల్లా పెడన నుంచి కనకారావు పార్వతి.

కార్యక్రమంలో ఇప్పుడు అందాల రాముడు ఈ చిత్రానికి రాజేష్ శ్రేయా ఘోషాల్ బృందం పాడిన పాట. గీతరచన ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మాధవి, ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి నుంచి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా అభిలాష ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు, రేణుక.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతల వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సిరివెన్నెల సాహిత్యానికి వాణిజయరాం పాడిన గీతం వినండి, స్వాతి కిరణం ఈ చిత్రం నుంచి.

కార్యక్రమంలో వినబోతున్న గీతం కులశేఖర్ సాహిత్యానికి జి శ్రీనివాస్ పాడిన గీతం చిత్రం ఘర్షణ.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినపోతున్న గీతం కార్తిక్ చిన్మయి పాడిన గోపి సుందర్ సంగీతం సాహితీ సాహిత్యం చిత్రం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.

తర్వాత హరిహరన్ ప్రసన్న మహతి పాడిన హరీష్ జయరాజ్ సంగీతం, ఏఎం రత్నం సాహిత్యం, చిత్రం భీమా.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్వర్ ప్రసాద్ సంగీతంలో యాసిన్ నిజా రీటా పాడిన గీతం వింటారు. చిత్రం భరత్ అనే నేను.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి మణిజన్మ సంగీతంలో హేమచంద్ర శ్వేతతో పాడిన గీతం చిత్రం కల్లేజా.

0: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12 గంటలు కావసంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలత.

0: ముద్దు ముద్దుగా ఉంటావే.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 వస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. బ్రిక్స్ సభ్య దేశాల కమ్యూనికేషన్ల మంత్రులను ఉన్నతాధికారులను ఒకచోట చేర్చి సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీస్, డిజిటల్ రూపాంతరం, ఆవిష్కరణలు, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణ, సహకారం, రూపాంతరం అనేవి ఈ సమావేశం ప్రధాన ఇతివృత్తం. సాంకేతికతలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్ నెట్వర్కులు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ కనెక్టివిటీపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ వేదిక బ్రిక్స్ సభ్య దేశాలకు అవకాశం కల్పిస్తుంది. భారత అధ్యక్షతన బ్రిక్స్ 2026 పర్యాటక మంత్రుల సమావేశం ఈరోజు జైపూర్లో ప్రారంభమవుతుంది. ఈ రెండు రోజుల సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల పర్యాటక మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. పర్యాటక రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. సుస్థిర పర్యాటకం, నైపుణ్యాభివృద్ది, సులభమైన ప్రయాణం, అలాగే పర్యాటక రంగంలో సాంకేతికత, కృత్రిమ మేధస్సు వినియోగం వంటి అంశాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం బాగ్డోగ్రా చేరుకున్నారు. బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి సువేందు అధికారి, డార్జిలింగ్ ఎంపీ రాజీవ్ బిస్తా, పర్యాటక మంత్రి శంకర్ ఘోష్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అమిత్ షా ఈరోజు సిలిగురిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సశస్త్ర సీమా బల్ ప్రధాన కార్యాలయంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. చికెన్స్ నెట్ గా ప్రసిద్ది చెందిన సిలిగురి కారిడార్ పై జరిగే 2 సమావేశాలకు కూడా ఆయన హాజరవుతారు. మధ్యాహ్నం కవాఖలి మైదానంలో భారతీయ న్యాయ సంహితపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రదర్శన కొత్త క్రిమినల్ చట్టం గురించి

0: అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తుంది. ఈరోజు సాయంత్రం పార్టీ నేతలు కార్యకర్తలతో కూడా అమిత్ షా సమావేశమవుతారు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలను తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో 3వ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. అధికారులు సేవాభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలన్నారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయిలో దాన్ని మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఏఐ సామర్థ్యాలను మానవ నైపుణ్యంతో మిళితం చేసే నూతన మార్గాలను అన్వేషించాలని మోదీ కోరారు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రభుత్వ విధానం, మెరుగైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమిష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. వినియోగదారులకు ధరల స్థిరత్వాన్ని కాపాడుతూనే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్లో ప్రారంభించారు. ఈ పథకం కింద బడ్జెట్ కేటాయింపులు 7 ఏళ్లలో క్రమంగా పెరిగినట్టు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2024-25లో ఈ పథకం కింద వాస్తవ వ్యయం దాదాపు 5,400 కోట్ల రూపాయలుండగా 2026-27 నాటికి దానిని 7,000 కోట్ల రూపాయలకు పైగా పెంచారు. రైతులకు ఆదాయ భద్రత కల్పించడం, ధరల హామీ విధానాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక దృష్టికి ఇది నిదర్శనమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వందే మాతరం పూర్తి గీతానికి బదులుగా కేవలం 2 చరణాలను మాత్రమే ఆలపించాలనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన, ఈ నిర్ణయం పార్లమెంటు చేసిన చట్టాన్ని బహిరంగంగా ధిక్కరించడమేనని, ఇది దేశ వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. 1937లో లాలూచీ రాజకీయాల కోసం కాంగ్రెస్ వందే మాతరం గీతాన్ని 2 భాగాలుగా విభజించిందని ఆరోపించారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది పూర్తి గీతానికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లాలూచీ మార్గాన్నే అనుసరిస్తోందని అమిత్ షా ఆరోపించారు.
1: मैं देश की जनता को अपील करना चाहता हूं कि एक बार इस देश ने गलती करी थी वंदे मातरम के 2 टुकड़े होने देने की, और एक गलती के गंभीर परिणाम हमने भुगते हैं. अब देश की जनता एकजुट हो और कांग्रेस पार्टी के इस फैसले के खिलाफ आवाज बुलंद करे कि अब इस देश में तुष्टिकरण की राजनीति नहीं चलेगी. आजादी के 80 साल के बाद 1937 में जो फैसला कांग्रेस ने किया था, जिसको नरेंद्र मोदी जी ने सुधारा है, उसके सामने का कोई विरोध इस देश की जनता नहीं सहन करेगी.
0: భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గల ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్ జపాన్ రక్షణ భద్రత సహకార ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదం కింద సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి కోసం ముఖ్యంగా రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు స్టార్టప్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి జపాన్కు ఉన్న అవకాశాలను ప్రధానమంత్రి వివరించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా

0: ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టల్ వీన్లో ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ 2వ పూల్ తొలి దశ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. పూల్ ఈ నుండి మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. అంతకుముందు ఇంగ్లాండ్తో జరిగిన చివరి పూల్ డి మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్ 2వ రౌండ్లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల తరువాత రావల్పిండిలోని అడియాలా జైలుకి తిరిగి తీసుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్ మానసిక ఆందోళనతో బాధపడుతున్నారని వైద్యులు నివేదిక సమర్పించిన నేపథ్యంలో 2 రోజుల్లో ఆయన్ను ఆసుపత్రికి తరలించాలని, ఈ నెల 18న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు అర్ధరాత్రి తర్వాత షిఫా అంతర్జాతీయ ఆసుపత్రికి తరలించారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్ పథకం కింద రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీజీ హరికృష్ణ గారు పాడిన లలిత గీతాలు వింటారు. ముందుగా కనులారా నేను మునిశ్రీ సాహిత్యంలో

కార్యక్రమంలో చివరిగా హరికృష్ణ గారు పాడుతున్న లలిత గీతంలో కొలని దోపిడికి గొప్పిళ్ళు అన్నమాచార్య కీర్తన వినండి.

మీరింతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ జి హరికృష్ణ గారు పాడిన లలిత గీతాలు విన్నారు. ఈనటి లలిత సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఏ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి వేటూరి సాహిత్యను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పల్లవి పాడిన గీతం, చిత్రం శుభ సంకల్పం.
3: హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలస

ఫిలిం గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది పరిశ్రమల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం అమలులో రాష్ట్రానికి జాతీయ పురస్కారం లభించింది. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ విజ్ఞాన పరిశోధన సంస్థ 8వ స్నాతకోత్సవం రేపు జరగనుంది. ఇక వార్తల వివరాలు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మీ వ్రతం భక్తిభావాలను పెంపొందించడంతో పాటు కుటుంబ బంధాలు, సామాజిక సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. వరలక్ష్మీదేవి ఆశీస్సులు రాష్ట ప్రజలందరిపై ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. వరలక్ష్మీ వ్రతం భక్తి శ్రద్దలకు, కుటుంబ సౌభాగ్యానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. కాకినాడ జిల్లాలోని అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో మాట్లాడిన మంత్రి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న స్త్రీశక్తి పథకంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. తర్వాత ఆర్టీసీ క్యాంటీన్ను సందర్శించిన మంత్రి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలపై వస్తున్న ఫిర్యాదులపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఆసుపత్రిలో నిన్న రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అత్యవసర జనరల్ వార్డులను పరిశీలించిన మంత్రి చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రి పనివేళల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వైద్య సేవలపై ఫిర్యాదులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి సంబంధించిన రెండు నూతన భవనాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఆలయానికి సంబంధించి 26 కోట్ల రూపాయలతో నిర్మించిన కనకదుర్గ అన్నప్రసాద సదనం, 26.50 కోట్ల రూపాయలతో నిర్మించిన దుర్గా భవానీ మహాప్రసాదం తయారీ భవనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ అంశంపై ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ మాట్లాడుతూ,
1: లక్షలాది మంది భక్తులు వచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడ అన్నప్రసాద భవనాన్ని ఇంత సువిశాలంగా ఏర్పాటు చేయడము దేవాదాయ శాఖ తరఫున మరియు ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రం నుంచి భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని రిటర్న్ లో వెళ్లేటప్పుడు అందరూ కూడా అన్నప్రసాదం స్వీకరించి వెళ్తా వెళ్తా లడ్డు ప్రసాదాన్ని తీసుకుని వెళ్లేటట్టు చూస్తున్నాము. ఇక్కడ స్థలం ఎక్కువ లేదు, ఉన్న స్థలాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. సో తక్కువ స్థలంలో ఎక్కువగా భక్తులందరికీ కూడా మంచి వాతావరణాన్ని కల్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం.
0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది పరిశ్రమల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్రానికి జాతీయ స్థాయి పురస్కారం లభించింది. కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 24-25 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న పీఎంఎఫ్ఎంఈ సదస్సులో కేంద్ర మంత్రి చిరా

0: పాస్వాన్ ఈ అవార్డును అందజేయనున్నారు. ప్రారంభ మూలధనం అమలులో పనితీరు ఆధారంగా రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్ ఎస్ఆర్ఎల్ఎం సెర్ఫ్ విజేతగా ఎంపికైంది. స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్దికి ఈ గుర్తింపు దోహదపడుతుందని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో ఈ నెల 23వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు వాహనాలు వాకర్లకు అనుమతి ఉండదని కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రులు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి పాల్గొనే ఫ్రెండ్లీ సైకిల్ ర్యాలీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కోస్టల్ బ్యాటరీ జంక్షన్ నుంచి పార్కు హోటల్ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ప్రజలు, వాహనదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడ్లో భారతీయ విజ్ఞాన పరిశోధన సంస్థ 8వ స్నాతకోత్సవాన్ని రేపు నిర్వహించనున్నట్లు ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. ఆకాశవాణితో ఆయన ఈరోజు మాట్లాడుతూ స్నాతకోత్సవానికి అశోక చక్ర పురస్కార గ్రహీత గ్రూప్ కెప్టెన్ శుభాన్సు శుక్లా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీలు, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పట్టాలు, బహుమతులను అందజేయనున్నట్లు సత్యనారాయణ తెలియజేస్తూ,
1: August 22nd ఐఐటి తిరుపతి 8 కాన్వకేషన్ జరగబోతుంది. అబౌట్ 450 స్టూడెంట్స్ పైనే గ్రాడ్యుయేట్ అవుతున్నారు. డిగ్రీస్ ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ బీటెక్, ఎంటెక్, ఎంఎస్సి, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, పిహెచ్డి, ఎంఎస్ బై రీసెర్చ్, ఇవన్నీ వేరియస్ ప్రోగ్రామ్స్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు. ద చీఫ్ గెస్ట్ ఫర్ ది కాన్వకేషన్ ఈజ్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, అశోక్ చక్ర. రీసెంట్లీ లాస్ట్ 2025 లో ఆయన స్పేస్ కి వెళ్ళారు. 18 డేస్ హీ వాజ్ ఇన్ స్పేస్. ఐఐటి తిరుపతిలో వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఎ స్కూల్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఆయన రావటం మాకు విట్ ఇస్ అప్రోప్రియేట్.
0: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో 40 లక్షల రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న పశువుల ఆసుపత్రి భవనానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు సకాలంలో వైద్యం అందేలా ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మూలపాడుతో పాటు పరిసర ప్రాంతాల పశుపోషకులకు కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా రేపు, ఎల్లుండి రంపచోడవరం నియోజకవర్గంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 2 రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల మార్పు, చిరునామా మార్పు, ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగింపు లేదా అభ్యంతరాలకు ఓటర్ల నుంచి దరఖాస్తులు, అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. సిఆర్ మీడియా అకాడమీ, నాగార్జున యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న జర్నలిజంలో డిప్లొమా కోర్సుకు సంబంధించిన దరఖాస్తు గడువును 5 సెప్టెంబర్ వరకు పొడిగించినట్లు అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టు సంఘాలు, పాత్రికేయుల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. 6 నెలల డిప్లొమా కోర్సుకు వర్కింగ్ జర్నలిస్టులతో పాటు జర్నలిజంపై ఆసక్తి ఉన్న డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117100 టోల్ ఫ్రీ నంబర్కు గాని, MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గాని ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నషాముక్త్ యువఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ జాతీయ కార్యక్రమాన్ని మైభారత్ ఆధ్వర్యంలో 100 వారాల పాటు నిర్వహిస్తున్నారు. యువతలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయడంతో పాటు ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవన

0: విధానం వైపు వారిని నడిపించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది పరిశ్రమల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం అమలులో రాష్ట్రానికి జాతీయ పురస్కారం లభించింది. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ విజ్ఞాన పరిశోధన సంస్థ 8వ స్నాతకోత్సవం రేపు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ, దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
9: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
8: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
10: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
11: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
10: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
11: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
10: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అన్నమాచార్య కీర్తనలతో కూర్చిన వరలక్ష్మీ స్తుతి గానామృతం వింటారు. గానం శ్రీమతి వి సరస్వతి. శ్రావణ మాసాన్ని పండుగల మాసం అంటారు. ఈ మాసంలో శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి, గౌరీదేవి వంటి దేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ మాసం లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం. శుక్రవారాలు లక్ష్మీ ఆరాధనకు శ్రేష్టమైనవి. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల విశిష్టత చెప్పనలవి కానివి. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం

ప్రధాన పర్వం. శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవిని వరలక్ష్మీదేవి పేరుతో అర్చించి పూజించటం మన సంప్రదాయం. ఈ శుక్రవారం రోజున మహిళలు సూర్యోదయానికి ముందే మేల్కొని ఇల్లంతా శుభ్రపరిచి ముగ్గులు పెట్టుకుంటారు. గుమ్మానికి పసుపు కుంకుమలు, మామిడాకుల తోరణాలతో అలంకరిస్తారు. తర్వాత ఇంట్లో ఇల్లాలు శుచిగా కలశాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవిని ఆవాహన చేసి శుద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ, సరస్వతి, శ్రీలక్ష్మీ, వరలక్ష్మీ, ప్రసన్న మమ సర్వదా అని అమ్మవారిని ధ్యానం చేసి భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని పూజిస్తారు.

सिंहासने पद्मकरे सर्वलोकैक पूजिते नारायण प्रिये देवी सुप्रीता भव सर्वदा क्षीरोदार्णव सम्भूते कमले कमलालये सुस्थिरा भव मे गेहे सुरासुर नमस्कृते श्री वरलक्ष्मी देवताये नमः। ध्यायामि, ध्यानं समर्पयामि। అమ్మవారిని పూజించిన తరువాత వరలక్ష్మీ వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకుని మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. సాయంకాలం ముత్తయిదువులకు వాయనాలు ఇచ్చుకుంటారు. సర్వే జన సుఖినో భవంతు. మీరింతవరకు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అన్నమాచార్య కీర్తనలతో కూర్చిన వరలక్ష్మీ స్తుతి గానామృతం విన్నారు.

0: ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
1: కార్యక్రమంలో ముందుగా లక్ష్మీ రావే, వి శ్రీ మహాలక్ష్మి, జానకి, శకుంతల గారు పాడిన మల్లాది సూరిబాబు గారి సంగీతం

కార్యక్రమంలో తరువాత వేదవతి ప్రభాకర్ గారు గానం చేసిన బసవరాజు అప్పారావు సాహిత్యం, ఊలటి వెంకటేశ్వర్లు గారి సంగీతంలో చూడ చూడ నీ రూపము వినండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఏ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: లలిత గీతాలు కార్యక్రమంలో వినబోతున్న గీతం ఈ ఓ అనంతమా, కె రామాచారి, శశికళ స్వామి పాడిన జాలాది సాహిత్యం.

వింటున్న ఆకీతం వింజమూరి లక్ష్మీ సూర్యారావు పాడిన కేవీఎస్ ఆచార్య సాహిత్యం కన్నులలో దాచుకొన్న. వినండి లలిత గీతం.

0: స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని

ఈనాటి లలిత గీతలు కార్యక్రమంలో చివరిగా వినండి కె లక్ష్మీ నరసమ్మ గారు పాడిన మోతిమూడి సుధాకర్ గారి సంగీతం, సామవేదం షణ్ముఖ శర్మ సాహిత్యం, భువన భవన దీపం.

సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు.

కార్యక్రమంలో తర్వాత బేతాబ్ ఈ చిత్రానికి లతా మంగేష్కర్, షబ్బీర్ కుమార్ పాడిన గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి ధూమ్ 2 చిత్రం నుంచి సునీతి చౌహాన్ పాడిన గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి, మీరు విన్న ఆ పాట సూరజ్ జగన్ విశాల్ దండ్లాని పాడిన గీతం చిత్రం కైట్స్. ఇప్పుడు కుచ్ కుచ్ హోతా హే ఈ చిత్రం నుంచి అల్కా యాగ్నిక్, జతిన్ లలిత్ అండ్ కుమార్ సాను పాడిన గీతం.

0: नजरें मिली, दिल धड़का मेरी धड़कन ने कहा लव यू राजा।
1: మీరు వింటున్న ఆ గీతం రాజా. ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ అల్కా యాగ్నిక్ పాడిన గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ యువలయ కార్యక్రమానికి మీ అందరికీ ఇదే మా స్వాగతం. మరి ఈ రోజు యువలయలోనే నడిగేటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా. సో మా వాట్సాప్ నెంబర్ ముందుగానే చెప్పిస్తున్నాను, 8662488812. మరి ఈ రోజు యువలయలో నేను అడిగేటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతాం. ఏంటి అంటే కనుక 1000 సరస్సుల దేశం అని ఏ దేశంని పిలుస్తారు? 1000 లేక్స్, 1000 సరస్సుల దేశం అని ఏ దేశంని పిలుస్తారు? ఇంకెతకాలి సార్, వెంటనే మీ అందరికీ ఆన్సర్ తెలిసే ఉంటుంది. మీ ఆన్సర్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. ప్రశ్న ఇప్పుడే ట్యూన్ చేసిన వారి కోసం మరొకసారి, 1000 లేక్స్ అంటే 1000 సరస్సుల దేశం అని ఏ దేశంని పిలుస్తారు? వెంటనే ఆన్సర్ చేయండి, 8662488812 మా వాట్సాప్ నెంబర్కి. మరి ఈరోజు యువలయలో ముందుగా మీకోసం గుండెచారి గల్లంతైంది చిత్రం నుంచి అనూప్ రుబెన్స్ మ్యూజిక్ డైరెక్షన్లో అనూప్ రుబెన్స్ రమణితో పాడిన ఈ పాట మీ అందరి కోసం. వినండి, ఎంజాయ్ చేయండి. నాకైతే కనుక ఆన్సర్

సూపర్ సాంగ్ కదా అది. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కూడా సూపర్ క్వశ్చనే, ఎందుకంటే ఆన్సర్స్ మీరు అలా అలా మెసేజ్ చేస్తూ ఉన్నారు. ప్రశ్న ఇప్పుడే ట్యూన్ చేసిన వారు మాకు మెసేజ్ చేస్తారు క్వశ్చన్ ప్లీజ్ అని. వారి కోసం మరొకసారి, 1000 సరస్సుల దేశం అని ఏ దేశంను పిలుస్తారు అని అడిగాను. ఫస్ట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే శ్యామ్ నెల్లూరు నుంచి, ఫణిరాజ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అని నెల్లూరు నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ శేషాద్రి గారు నెల్లూరు నుంచి, ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలులంగ అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద అవునండి రైట్ ఆన్సర్. ఆ తర్వాత మనకి ఎవరు పంపించారు అంటే ముస్సాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా

ఓ మై గాడ్, కాదండి రాంగ్ ఆన్సర్ అండి. ఇందుకి నరేష్, విజయ అండ్ టీమ్ రైట్ ఆన్సర్ పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి సరైన సమాధానం పంపించేశారు. అనంతపురం నుండి అనురాధ. నెక్స్ట్ దొండిపట్ల కోటేశ్వరరావు గారు, అత్తిలి నుంచి సరైన సమాధానం. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. ఆ తర్వాత మనకు పంపించిన వారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలమంచి గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ, బొమ్మిదేని లక్ష్మీనారాయణ. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి మధుసూదన్ రెడ్డి పాపినేపాళ్యం నుంచి సమీనా నెల్లూరు నుంచి. ఆ తర్వాత గాంధీనగర్ గాంధీ మార్కెట్ ఎంకోలు నుంచి మనకు పంపించారు హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, సావిజ్ ఫ్యాన్సీ, కరీముల్లా, తయ్యూబ్ అల్లాబక్షు, వీరందరూ మనకి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే రేణుక గోపరాజు కడప నుంచి, సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. ఆ తర్వాత గుడ్ ఈవినింగ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించిన వారు తెనాలి నుంచి ఎంబీ ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, వెరీ గుడ్ ఈవినింగ్ అని. గుడ్ ఈవినింగ్ ఏవలయ్యా అంటూ సిహెచ్ దేవి దొనకొండ నుంచి మనకు రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే నాకు తెలిసి రాంగ్ ఆన్సర్ పంపించారు శ్రీనివాస్ గారు, సరిచేసుకుంటాను అనుకుంటున్నాను. నెక్స్ట్ పంపించిన వారు సుబ్బారావు కొవ్వూరు నెల్లూరు జిల్లా నుంచి, పిఎస్ ఆర్ఎస్పీ నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కొవ్వూరు నుంచి పి విజయ్ కుమార్ రెడ్డి, సైనిక్పురి కాలనీ నుంచి మనకి బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరామ్, శ్రీవత్స, శ్రీవత్స, వీరందరూ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి. నెక్స్ట్ పంపించిన వారు బద్రీ విశాల నెల్లూరు నుంచి. అవునండి, కానీ దాన్ని మటుకు థౌసండ్ లేక్స్ అని బాగా ఫేమస్ అనమాట. అంకె కూడా మీరు కరెక్ట్గా పంపించారు, నేను కూడా అంకె క్లోజింగ్లో అదే ఈ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేటప్పుడు చెప్పేస్తాను. ఓకేనండి. నెక్స్ట్ మనకు పంపించిన వారు మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలి, ఫాతిమా, శ్రీరామారావు, అపరాజిత. వీరు ఎక్కడి నుంచి అంటే పెనమలూరు నుంచి. ఆ తర్వాత శుభ సాయంత్రం మేడం అంటున్నారు, శుభ సాయంత్రం అండి. ఇంతకీ ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, గీతికాభిరామ్, ఇరుసుమండ అంబేద్కర్, కోనసీమ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చిలక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి. చక్రధర్, మహీధర్, శ్రీధర్, శశిధర్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించేసేసారు పెనంలో నుండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోసు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే రంగారెడ్డి జిల్లా ఏకలమ్యనగర్ నుండి వెంకటేష్, శ్యామల, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత కుంచి రామూర్తి కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాటి శ్రీనివాసరావు, గంగా భవాని, సరైన సమాధానం అండి మీది కూడా. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు, సూపర్ అండి మీరు. మూసాపేట గ్రామం, మహబూబ్నగర్ జిల్లా నుంచి నరేష్, మెస్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూబాబా, మూసాపేట నరేష్, గ్రామ ప్రజలు, వీరందరూ మనకి రైట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఈవినింగ్ అండి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. నెక్స్ట్ మిడతల రామ్మూర్తి గారు మనకి ఎక్కడి నుంచి పంపించారు అంటే ఊరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, ఈ క్వశ్చన్కి చాలా మంది ఆన్సర్ చెప్పేశారు కదా. సరే, మీరు ఇప్పుడే చూజ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. 1000 సరస్సుల దేశం అని ఏ దేశంని పిలుస్తారు? సమాధానం వెంటనే పంపించేయండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. మంగళగిరి నుంచి దామెల చినమస్తానరావు, పెదమస్తానరావు, నమస్తే అండి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. నమస్తే అండి. నెక్స్ట్ మనకి పంపించిన వారు ఎవరు అంటే ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత మనకి పంపించారు హనుమంతు, ఒంగోలు నుంచి. నమస్తే యువలయ్య అంటూ కె సురేంద్రనాథ్, ఒడిషా నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. తర్వాత తెలార్ నుంచి కుమార్ రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, నెక్స్ట్ మనకు పంపించిన వారు ఎవరు అంటే అంకయ్య, బండారిపల్లి, నెల్లూరు జిల్లా నుంచి. ఆ తర్వాత నల్లమ్మ, పాపినేపాళ్యం నుంచి. ఇంకా సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, ఆత్మకూరు నుంచి మనకి ఎవరు పంపించారు, దేవరపల్లి దగ్గర ఆత్మకూరు నుంచి గోవర్ధన బాబు, గోవర్ధనరావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గుండుగోలు నుంచి మధుర శ్రీనివాస్, బాబు, రామోజీ, సత్యనారాయణ, రమేష్ రైట్ ఆన్సర్ అండి.

మళ్ళీ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఇది అసలు ఏమన్నా బాగుందా, మీరు ఆన్సర్ చెప్పేసేసారు కదా. సెకండ్ క్వశ్చన్ అయితే రెడీగా ఉండండి. నెక్స్ట్ శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, అది సంగతి. తర్వాత మనకి పంపించిన వారు ఎవరు అంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, ఇంకా సుధాకర్ రెడ్డి, ప్రసాద్, వీరందరూ మనకి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత రాంగ్ ఆన్సర్ పంపించేసేసారు. ఓకే, నెక్స్ట్ మనకి నారాయణపేట జిల్లా ఉట్కూరు నుంచి అరుణ, మోహన్, దివ్యబాయి, ఆదేశ్వరుది రైట్ ఆన్సర్ అండి. ఎస్, వీరా కనకారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఆ తర్వాత దాసిరిపాలెం నుండి శివదాసిరెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యుల మీద కూడా సరైన సమాధానం. నెక్స్ట్ పంపించిన వారు ఎస్ శ్రీనివాసుడు గారు ఆళ్ళకడ్డ నుంచి సరైన సమాధానం పంపించేసేసారు. రామకృష్ణయ్య, సుభాష్ని, ఇనుమడుగు వాసు సిద్ధార్థి అనమాట, ఇంకా రేవతి, రాజశేఖర్ వేదాయపాలెం నుంచి, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. అందరూ రైట్ ఆన్సర్ పంపించారని, ఒకరిద్దరు తప్ప దుబాయ్ అన్నారు, ఇంకోటి అన్నారు. ఎనీహో అండి, రైట్ ఆన్సర్ ఏంటి అంటే కనుక అందరికీ తెలిసిన ప్లేసే అని నేను చెప్పబోతున్నాను. ఇప్పుడే మనకి గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీమాణి, జగదీష్, శివరాణి, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. 1000 సరస్సుల దేశం అని ఫిన్లాండ్ పిలుస్తారు. నిజంగా ఫిన్లాండ్ చాలా సూపర్గా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సరే, అక్కడ 180,000 పైగా సరస్సులు ఉన్నాయటండి, అన్ని అద్భుతమైన సరస్సులు అనమాట. అందుకనే మరి ఆ 1000 సరస్సులు ఉన్నటువంటి దేశం అని పిలిచేశారు. సో మరి ఇక నేను సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసిన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి. రెండవ ప్రశ్న ఏంటి అంటే, హాకీ మాంత్రికుడిగా ఎవరిని పిలుస్తారు? ప్రశ్న మరొకసారి, హాకీ మాంత్రికుడిగా ఎవరిని పిలుస్తారు? ఇంకెందుకు ఆలస్యం, మీ అందరికీ ఆన్సర్ తెలుసు కదా. వెయిట్ చేస్తూ ఉంటాను మీ ఆన్సర్ కోసం. మా వాట్సాప్ నెంబర్ 8662488812. నెక్స్ట్ మీకోసం అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వినండి. నా తర్వాత ఆ సాంగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ధమన్ మ్యూజిక్ డైరెక్షన్లో శ్రీకృష్ణ పాడిన ఈ పాట ప్రతిరోజు పండగే ఈ చిత్రం నుంచి.

ఎస్, ఈ పాట వింటే నిజంగా కదా అందరూ ఉంటే ప్రతిరోజు పండగే కదా. ప్రతిరోజు పండగ మేము నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేసిన తర్వాత రెండవ ప్రశ్న మీ అందరి కోసం మరొకసారి. హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు? ఎందుకు కలిసి మీ అందరికీ ఆన్సర్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నాకైతే చాలా ఆన్సర్స్ వచ్చేసాయి ఇప్పుడే ట్యూన్ చేసి ఉంటే కనుక. వినండి, విన్నారు కదా, హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు? వెంటనే మాకు మెసేజ్ చేసేసేయండి కరెక్ట్ ఆన్సర్ని. సో మనకి ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సరే పంపించేసేసారు. శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత వరకంటి బదరి విశాల నెల్లూరు నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఆ తర్వాత రేణుకా గోపరాజు కడప నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి, ఆ తర్వాత మూసపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి నరేష్, వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారు. నరేష్ అండ్ ఫ్రెండ్స్ రాంగ్ ఆన్సర్ అండి, మీరు రాంగ్ ఆన్సర్ పంపించారు, సరి చూసుకోండి. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తన్వల్లి ఫాతిమా వీరు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఆ తర్వాత మనకి నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించేసేశారు. ఆ తర్వాత కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, ఆ తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి, పాపినేపాళ్యం నుంచి సూర్యనారాయణ, ఈశ్వర్ గుడ్ ఈవినింగ్ అంటే రైట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు, మల్లిక్ లైత రైట్ ఆన్సర్ పంపించారు, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి మనకు పంపించారు. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద, అనంతపురం నుండి అనురాధ గారు, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. తర్వాత మనకి పంపించిన వారు ఎవరు అంటే కొత్తపేట గుండూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, లతా సుహాస్ హోస్కోట్ నుంచి, వీరందరూ మనకు రైట్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి పరశురాములు పద్మగారు రాంగ్ ఆన్సర్ అండి. రామారావు మరియు అపరాజిత పెనుమల నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ మనకి రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు? ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఆ తర్వాత తెనాల నుంచి కుమార్ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మనకి ఎస్ దోనాల బాలరాజు గారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి పంపించారు, వరలక్ష్మి వ్రత పండుగ శుభాకాంక్షలు అంటూ. నెక్స్ట్ మనకి పంపించిన వారు నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి రాజు రైట్ ఆన్సర్ పంపించారు. మీ మేడం శుభ సాయంత్రం అంటూ మనకి రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అంటే కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, మను, రాజబోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మనకు పంపించిన వారు కుంచి రామమూర్తి, కుంచిమారిపేట నుంచి, ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేపాళ్యం నుంచి, నెక్స్ట్ రాజేష్ సత్య, జోష్తా, జన్శ్రీ పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. నెక్స్ట్ పంపించిన వారు ఆలగడ్డ నందింపల్లి నుంచి అంగస్ అని శ్రీనివాసులు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే ఎస్ ఇందాకడ దానికి రైట్ ఆన్సర్ పంపించారు, హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, సావిత్, ఫాన్సి, కరీముల, తయ్యబ్, అలా పక్షు. మరి ఇప్పుడు దాని సంగతి ఏంటంటే ఆన్సర్ పంపించేస్తే బాగుంటుంది కదా. నెక్స్ట్ మనకి ఎవరు పంపించారు అంటే సురేంద్రనాథ్ గారు ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు సుబ్బారావు గారు, ఫణీంద్ర, కొవ్వూరు, నెల్లూరు జిల్లా నుంచి పంపించారు. నెక్స్ట్ మంగళగిరి నుండి దామల్ల చినమస్తానరావు, పెదమస్తానరావు పంపించారు. ఆ తర్వాత ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్, గుండకొల నుంచి వగ్వాల సత్యనారాయణ, శ్రీనివాస్ బాబు, రామోజీ రమేష్, తర్వాత వైసీహెచ్ డేవిడ్ దొరకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మ, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయివశి, సాయి రిత్విక్, సౌమ్య రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండి. వీర కనకారావు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్. శ్రీరామారావు అపరాజిత పెన్నమ్మలు నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ పంపించిన

మరి ఉపిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇందాక క్వశ్చన్ కూడా మీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత నల్లమ్మ పాపినేపాళ్యం నుంచి పంపించారు. దక్షిణ చిరువోలంక నుంచి ఎస్పి సుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని వీరందరూ సరైన సమాధానం పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే బృందావనం పద్మశ్రీ, శ్యామ్ సాయిరాం, తనుజ, శ్రీవాస, హైదరాబాద్ సైనికపురి కాల్ నుంచి. నెక్స్ట్ మనకి పంపించిన వారు కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్.

ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి సోనిక లక్ష్మీ వర్మ లడ్డూబాబా ముజాపేట నరేష్ గ్రామ ప్రజలు వారందరూ రైట్ ఆన్సర్ పంపించేసేశారు. ఆ తర్వాత కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి రంపిచెల రాఘవాచార్యులు అరుణకుమారి లక్ష్మీ నరసింహ మోహన కృష్ణ సరైన సమాధానమండి. మీది కూడా నెల్లూరు జిల్లా కొవ్వు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు. నెక్స్ట్ మనకి ఎవరు పంపించారు, దాసిరిపాలెం నుండి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. సంజయ్ స్వాతి భరత్ బెంగళూరు నుంచి, తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి వీరందరూ మనకి రైట్ ఆన్సర్ పంపించేసేశారు. నెక్స్ట్ మనకి ఎవరు పంపించారు అంటే చివరోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి. వీరందరూ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేశారు. మధుసూదన్ రెడ్డి గారు పాపనేపల్లెం నుంచి, ఏమంటే ఈ ఫస్ట్ క్వశ్చన్ మా పేరు చదవలేదు అన్నాను, నేను చదివానండి. సో మరి ఒకవేళ చదవలేదు అనుకుంటే కనుక సెకండ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ మీరు చెప్పేశారు కదా, ఇప్పుడు చదివాను కదా, ఓకేనండి. నెక్స్ట్ మనకి పంపించిన వారు ఎవరు అంటే కానే కాదు, గాంధీ మార్కెట్ ఇంకోళ్ళు ఫ్రెండ్స్ రాంగ్ ఆన్సర్ పంపించేసేశారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు, శేషసాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు అని అడిగాను. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, శ్యామల, నాగటిపండు, అశోక్ బాబు, శవన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత మనకి ఎస్ అంకయ్య బండారుపల్లి నెల్లూరు జిల్లా నుంచి సరైన సమాధానమండి. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచి గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ రైట్ ఆన్సర్. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రాధిక, హరికిషన్ జీ, చంద్రబాయ్, నరేష్, నాగమణి రైట్ ఆన్సర్. ఆ తర్వాత దైత భిక్షం దైత వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి అడుగుతున్నారు. నా ఆన్సర్ చదవలేదు అన్నారు గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబానీ గారు. చదివేశానండి, ఓయ్ మళ్ళీ చదివాను కదా, ఓకేనండి. ఆ తర్వాత తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి ఎలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. మనకి నెక్స్ట్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత శేష సాయి, రోహన్, సాయి దశ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేశారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే వనపర్తి ఆత్మగూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధనరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి రైట్ ఆన్సర్ పంపించేసేశారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే దైదా భిక్షం దైదా వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎస్ రైట్ ఆన్సర్ పంపించిన వారు గాంధీ మార్కెట్ ఇంకొల నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, సావిచ్ కరీముల్లా, తయ్యూబ్, అల్లా బక్షు రైట్ ఆన్సర్ అండి. మీరు కూడా గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అని. ఇంతకీ ఎస్బీఐ కాలనీ అందాల నుంచి విజయ శేఖర్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అంటే సుధాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి, ఇంకా ప్రసాద్, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు శ్రీదేవి, వినయ్, ఇంకా శైలజ, ప్రవీణ కడప నుంచి పంపించారు. ఆ తర్వాత అంజాన్ దేశిరెడ్డి పల్లి నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు బ్రహ్మయ్య నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి. అందరి పేర్లు చదవాలి కదండో, లేదంటే నాకు నెక్స్ట్ మెసేజ్ వస్తున్నమ్మా నేను చదవలేదేంటి అని ఏమంటారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ్, మోహన్జీ, దివ్యబాయ్, అజయ్, శృతి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ నమస్తే అంటున్నారు, నమస్తేనండి. రఘుబీర్ సిక్స్ కూడా బాయ్ రైట్ ఆన్సర్ అండి మీది కూడా. ఆ తర్వాత నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే శ్రీనివాసుడు గారు ఆళ్ళగడ్డ నుంచి సరైన సమాధానం పంపించేసేశారు. ఎస్, ఆయన జయత్ బర్త్డేని మనం జాతీయ క్రీడా దినోత్సవంగా కూడా జరుపుకుంటాం, కరెక్ట్ అండి. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే ఓకే కడప ఫ్రెండ్స్ పంపించారు. నెక్స్ట్ అభినవ్ అండ్ చెన్నై నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేశారు. ఆ తర్వాత పంపించిన వారు కర్నూలు నుంచి బ్రహ్మయ్య, దమ్మోజు వెంకటాచారి, నల్గొండ జిల్లా చిత్రాల నుంచి రైట్ ఆన్సర్ అండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయ్, శ్రీవాణి, జగదీష్, శివరాణి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించేసేశారు. ఎస్, ఇంతకీ ఆయన ఎవరు అంటే ఒకరిద్దరు తప్ప అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. మేజర్ ధ్యాన్ చంద్, ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, నెక్స్ట్ మనకి వెళ్ళిపోతున్నాం. థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వారందరికీ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ అని. మూడవ ప్రశ్న ఏంటి అంటే మనకి శతకాలు ఉన్నాయి కదా, వేమన శతకం, సుమతి శతకం, దాశరథి శతకం, ఇలా అనేక శతకాలు ఉన్నాయి.

శతకాల్లో సాధారణంగా కనిపించే ఒక ప్రత్యేక లక్షణం ఏమిటి? జాగ్రత్తగా వినండి. శతకాల్లో సాధారణంగా కనిపించే ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఆ లక్షణం ఏమిటి? ఆన్సర్ తెలుసు కదా? వెంటనే మా వాట్సాప్ చేయండి 8662488812 ఈ నెంబర్కి. ప్రశ్న మరొకసారి, శతకాల్లో సాధారణంగా కనిపించే ఒక ప్రత్యేక లక్షణం ఏంటి? ఆ ప్రత్యేక లక్షణము చాలామంది నీతి అని అప్పుడే మెసేజ్ చేస్తున్నారు. నీతి అనేది ఒకటి, దానికన్నా ముఖ్యమైనది ఒకటి ఉందండి. ఓయ్, ఆ ఒకటి కోసం నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటానన్నమాట. ఎస్, మీ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. శతకాల్లో సాధారణంగా కనిపించే ప్రత్యేక లక్షణం, ప్రత్యేక అని అడిగాను. సో సరిచూసుకునే ఆన్సర్ పంపించేసేసేయండి. చాలామంది మనకి ఎలా ఒక ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఇంకెందుకు కలిసాం. నెక్స్ట్ ఏది కనుక మీకోసం పాట ప్లే చేసేస్తున్నాను, అనురాగ్ కులకండి రమ్య బెహ్రా పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్, ఇష్మా శంకర్ మూవీ నుంచి.

మంచి పాట అయితే వినేశారు కదా. నాకు నేను ఏమని అడిగాను ఒక్కసారి జాగ్రత్తగా వినండి. శతకాల్లో సాధారణంగా కనిపించే ప్రత్యేక లక్షణం ఏమిటి అన్నాను. ఆ లక్షణం మటుకు నాకు కరెక్ట్గా కావాలండి. ఇంకో క్లూ ఇవ్వనా? మూడే మూడు అక్షరాలు. ఎందుకో మరి చాలామంది చాలా చాలా చాలా పెట్టేస్తున్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నారు శ్యామ్ నెల్లూరు గారు, నెల్లూరు నుంచి. శ్యామ్ గారు కరెక్టేనండి. మీరు చెప్పిన ఆన్సర్ జనరల్గా వీటన్నిటిని బేస్ చేసుకునే కదా మనకి పద్యాలు అనేది వచ్చింది. మరి ఈ శతక పద్యాల్లో ఒక నీతి అనేది మనకు కనిపిస్తుంది, కాకపోతే మరొక ప్రత్యేక లక్షణం ఉంది. శతకాలన్నిటికీ కలిపి ఆ లక్షణం ఒకటి ఉంది, అదేంటి అని నేను అడుగుతూ ఉన్నాను. ఏమండోయ్ హుస్సేన్ దాదా గారు, ఒకసారి మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక మెసేజ్ పెట్టారు, హాయ్ మేడం అంటూ ఆన్సర్ని పెట్టారు. ఆన్సర్ని మటుకు మీరు సరి చేసేసుకోండి, నేనైతే కనుక అదేమీ చెప్పను. నెక్స్ట్ శేషాద్రి గారు నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ అని ఫస్ట్ మీరు కరెక్ట్గా చెప్పేశారు. ఆ తర్వాత మార్కపురం శివాజీనగర్ నుంచి మస్తన్వల్లి ఫాతిమా, మీది కూడా సరైన సమాధానం. ఎస్పీ సుబ్రహ్మణ్యం గారు దక్షిణ తిరువోలులంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్ గారండి, ఒక కరెక్ట్ ఆన్సర్ వస్తే అదేంటో చాలామంది కరెక్ట్ పెట్టేస్తారు, ఏమిటో మాయ. సరేనండి, నెక్స్ట్ ఎవరు పంపించారు? మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి, రైట్ ఆన్సర్ అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాళ్యం నుంచి, మీది కూడా సరైన సమాధానం. ఆ తర్వాత యావండోయ్ నరేష్, మెస్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ అండ్ ఫ్రెండ్స్ మూసాపేట నుంచి, బిస్పా శతకం అని అన్నారేంటండి, అది ఎక్కడి నుంచి వచ్చింది అది సరి చూసుకోండి. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వారు వరగంటి బదరి, విశాల, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత సుబ్బారావు గారు, సుబ్బారావు స్వామి, ఫణీంద్ర స్వామి, కోవూరు, నెల్లూరు జిల్లా నుంచి. శతకం అంటేనే వంద కదండి, ఎక్కువగా మీరు చెప్పింది ఉంది చూడండి, ఆట వెలితి చందమని. ఇది వేమన శతకంలో ఉంటాయన్నమాట. కానీ నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది, ఆ ప్రత్యేక లక్షణం ఏంటో మీరు నాకు చెప్పేస్తే బాగుంటుందేమో నేను అనుకుంటున్నాను. సరి చూసుకోండి, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఏం కొండారెడ్డి, సిద్ధపట మండలం, కడప జిల్లా నుంచి, సరైన సమాధానం. వైసిహెచ్ డేవిడ్ దొనకండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత కొత్తపేట గుండె నుంచి షేక్ మెహబూబ్ సుభాని, ఫణిరాజ్, నెల్లూరు నుంచి, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించాను. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు? కడప ఫ్రెండ్స్ వినయ్, శ్రీదేవి, శైలజ, ప్రవీణ. శతకం అంటే ఎన్ని అని అంటే అప్పుడు మీ ఆన్సర్ కరెక్ట్ అవుతుందండి. కానీ నేను అది కాదు కదా అడిగింది, శతకంలో ఉండేటువంటి ఒక ప్రత్యేక లక్షణం కదా నేను అడిగింది. పైగా క్లూ కూడా ఇచ్చేసాను, మూడే మూడు అక్షరాలు అన్నాను, ఇంకెందుకు ఆలస్యం. నెక్స్ట్ శ్రీకాకుళం నుంచి రామకృష్ణ గారు, మోరల్ అని అన్నారు. ఓకేనండి, అవన్నీ కలిసే ఉంటాయి, కానీ ఒక లక్షణం కదా నాకు కావాల్సింది. దాసరి జెస్సికా రైట్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపత్నం నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్. చక్రధర్ మహిదర్ శ్రీధర్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనకుత్తు నుంచి రైట్ ఆన్సర్. కొత్త ముప్పరు ఏలూరు నుంచి. రొంపి జిల్లా రాఘవాచార్య గారు, అరుణకుమారి, లక్ష్మీ అసమ, మోహనకృష్ణ, సరైన సమాధానం. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు గారు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, మీది సరైన సమాధానం. నెక్స్ట్ కోటేశ్వరరావు గారు అత్తిల్ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. ఆ తర్వాత దోర్నాల బాలరాజు గారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేశారు. అనంతపురం జిల్లా నుంచి అనురాధ గారు, మీది కూడా సరైన సమాధానం. నెక్స్ట్ ఎస్ కరెక్ట్ అండి, రేణుకా గోపరాజు గారు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేశారు. ఆ తర్వాత పంపించిన వారు కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, రాంగ్ ఆన్సర్ పంపించేసేశారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఎస్ కరెక్ట్గా పంపించేసేశారు. ఎంత చక్కగా పంపించారంటే మొత్తం నాకు చక్కటి వివరణ ఇచ్చారు. ఏ పద్యానికి అవాధ్యమే స్వతంత్ర భావాన్ని కలిగి ఉండటం, రసనియమం, భక్తి, నీతి, వైరాగ్యం ఇవన్నీ ఉంటాయి. కానీ అసలు విషయం ముందు చెప్పారు చూడండి, అత్యంత ప్రత్యేకమైన ప్రధానమైనటువంటి నియమం అని, అది కరెక్ట్ అండి. శ్రీనివాసులు గారు ఎక్కడి నుంచి అంటే ఆలగడ్డ నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపి

పంపించేసారు. ఆ తర్వాత మహాలక్ష్మి బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వారు భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. ఆ తర్వాత శ్రీరామారావు అపరాజిత, పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ మంగళగిరి నుండి దామల చినమస్తానరావు, పెదమస్తానరావు గారు రైట్ ఆన్సర్ పంపిస్తారు. నమస్తే అండి అంటున్నారు. నమస్తేనండి. నెక్స్ట్ పంపించిన వారు సంజయ్, స్వాతి, భరత్, బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. సైనిక్ పురి కాలనీ నుంచి, ఓకే, దానికి ఒక పేరు ఉంటుంది బట్ దగ్గర దగ్గర ఆన్సర్ కరెక్ట్గా చెప్పారు. పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి. ఆ తర్వాత మనకి పంపించిన వారు త్రివేణి, చిన్మయి, ప్రీతం, నల్గొండ జిల్లా నుంచి. అవన్నీ ఉంటాయండి, కానీ ఒక ప్రత్యేక నియమం ఉంటుంది, ప్రధానమైన నియమం, అది కూడా చెప్పేస్తే బాగుంటుందేమో కదా. అదే కదా ఈరోజు నేను అడిగినటువంటి థర్డ్ క్వశ్చన్, ఏమంటారు? ఆ తర్వాత పంపించిన వారు సుమతి శతకం. సుమతి శతకం నేనే చెప్పాను కదా, నేను చెప్పిందే క్వశ్చన్గా ఎలా అడుగుతాను అనుకుంటున్నారు. ఇంతకీ మీరెవరు? మద్దుల శ్రీనివాస్, బాబు, సునీత, రాజేష్, సింధు, అజయ్, లీలా కుమార్. ఓకే రండి, సరి చూసుకోండి మీ సమాధానాన్ని. సరేనా, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మమ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించేసేశారు. తాళూరి శ్రీనివాస చక్రవర్తి గారు, మాధవి, ఎలమంచిరి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. మానవ విలువలు, నీతి విలువలు, నైతిక ప్రవర్తనలో ఒక జ్ఞానం ఇలా చెప్తూ ఉన్నారు, కానీ అసలు విషయం అడుగు చెప్పట్లేదు. అక్కడికి మీరు వచ్చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది కదా, ఏమంటారు? తర్వాత శ్రీనివాసరావు గారు, సూర్యతేజ, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. శుభ సాయంత్రం అండి, మీకు కూడా శుభ సాయంత్రం అండి. నెక్స్ట్ పంపించిన వారు కరెక్ట్ ఆన్సర్ రవీందర్ రెడ్డి గారు, సర్వేపల్లి నుంచి. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు ఓ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ జిల్లా తాళ రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని రైట్ ఆన్సర్ పంపించేసేశారు. నెక్స్ట్ రామ్మూర్తి గారు కుంచమానిపేట నుంచి. కరెక్టేనండి, అసలు విషయం కూడా చెప్పేస్తే బాగుంటుందే కదా. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే, అవునండి కరెక్ట్గా చెప్పారు, నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షి, సాయి రెత్వేక్. ఆ తర్వాత గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి, మీరు అనుకున్నది కరెక్టేనండి, అదే ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఎక్లవెనగ నుంచి వెంకటేష్, శ్యామల, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే, మీది రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ మేడం, ఎలా ఉన్నారంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు జ్యోతి. ఎక్కడి నుంచి పంపించారు? ఓకే రెడ్ జ్యోతి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆ తర్వాత పాపనేపాళ్యం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత కరెక్ట్ అండి, నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కె రవీందర్ రెడ్డి గారు, సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మనకి కరెక్ట్ అండి, చిలక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి కరెక్ట్గా పంపించారు. సత్యరెడ్డి గారు ఎక్కడి నుంచి పంపించారు అంటే, అనపత్తి నుంచి పంపించారు. పద్యం అన్నారేంటండి? ఓకేనండి, మీరు ఎగ్జామ్లోనే ఉన్నారు కానీ ఈ ఎగ్జామ్లో రాంగ్ ఆన్సర్ పెట్టారనమాట. థర్డ్ క్వశ్చన్ సరి చూసుకోండి. నెక్స్ట్ మనకి రాజన్న, సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల, పరశురాములు, పద్మ రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత కోటేశ్వరరావు గారు అత్తిల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు, పంపిస్తూ ఉన్నారు, పాపం రాంగ్ ఆన్సర్ అయిపోతుంది, సరిగ్గా ఆలోచిస్తే వచ్చేస్తుందేమో. తర్వాత విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ, నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పంపించిన వారు హనుమంతు, ఒంగోలు నుంచి. కాదండి, అవన్నీ ఉంటాయండి, కానీ లక్షణం కావాలి నాకు, ఏమంటారు? ఆ తర్వాత నల్లమ్మ, పాపినేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్. శ్యామ్, నెల్లూరు నుంచి ఛందస్సు అన్నారు. ఉంటుందండి, ఛందస్సు కూడా ఉంటుంది, కానీ ఆ లక్షణం ఒకటి అడిగాను చూడండి, అది నాకు చెప్పేస్తే బాగుంటుందేమో. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనుష రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత మనకి పంపించిన వారు ఎవరు అంటే, ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. తాళూరు శ్రీనివాస చక్రవర్తి గారు, మాధవి, ఎలమంచిరి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే టైంలో మీరు క్వశ్చన్ అడిగేస్తున్నారా? ఓకే రెడ్డి, ఫోర్త్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. సరేనా, సరే మరి ఇక థర్డ్ క్వశ్చన్కి రకరకాలుగా మరి ఆన్సర్ చెప్పారు. శతకాల్లో సాధారణంగా కనిపించేటువంటి ప్రత్యేక లక్షణం మకుటం, ఏమంటారు? ఆ మకుటం వల్లే కదా ఆ శతకానికి అందం వస్తుంది, నిండుతనం వస్తుంది. విశ్వదాభిరామ, వినరవేమ, సుమతి ఇలా రచించినటువంటిది కాళహస్తీశ్వర, ఇలా ప్రతి శతకంలో ఉండేటువంటి ఆ మకుటమే ఆ శతకానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రధానమైనటువంటి నియమం. సరైన సమాధానం మకుటం అని ఇప్పుడే మళ్ళీ పంపించారు రమేష్, రామజీ, సత్యనారాయణ, శ్రీనివాస బాబు, గుండుగోల నుంచి. సరే, మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి. నీతి ఉంటుంది, ఎందుకంటే ఒక పద్యం రాసేటప్పుడు ఏ పద్యమైనా అందులో ఒక నీతి ఉంటుంది, సామాజిక విలువలు ఉంటాయి, అందరికీ అర్థమయ్యేలా ఉండాలి, ఇవన్నీ ఏది రాసినా ఉంటుంది. కానీ మకుటం ఉంటేనే అది శతకం.

0: లో ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. మరొకసారి మొకటమని పంపించిన వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఫోర్త్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదావా? సరే, మరి ఇప్పుడే ట్యూన్ చేసిన వారందరూ జాగ్రత్తగా వినండి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఇది కూడా గేమ్స్కి సంబంధించిన ప్రశ్న. ఇందాక అడిగాను కదా మేజర్ ధ్యాన్చంద్కి సంబంధించి, ఇది మరొక దానికి సంబంధించింది. గ్రాండ్ మాస్టర్ బిరుదు ఏ క్రీడకు సంబంధించినది? గ్రాండ్ మాస్టర్ బిరుదు ఏ క్రీడకు సంబంధించింది? సో ఎందుకు కలిసి 8662488812 ఈ నెంబర్కి అయితే కనుక మీరందరూ ఆన్సర్ పంపించేసేసేయండి క్వశ్చన్ మరొకసారి, ఎందుకంటే నాకు వెంటనే మెసేజ్ వస్తుంది మేడం క్వశ్చన్ ప్లీజ్ అని. వారందరి కోసం చెప్పేస్తున్నాను, గ్రాండ్ మాస్టర్ బిరుదు ఏ క్రీడకు సంబంధించింది? ఆన్సర్ తెలిస్తే కనుక వెంటనే నాకు మెసేజ్ చేసేయండి. సో నేను ముందే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే మీరు అందరూ రైట్ ఆన్సర్ పంపిస్తాను అనుకుంటూ. చంద్రబోస్ లిరిక్స్లో కేకే సునీతి చౌహాన్ పాడిన ధూమ్ ధుమారే సాంగ్ ధూమ్ ధామ్గా మీరు ఎంజాయ్ చేస్తూ ఈ పాటను వినండి. ఆన్సర్ మటుకు నాకు పంపించేస్తూ ఉండండి.
1: Hey, yeah, said everybody move it like this.

ఫుల్ మస్తీ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేసేసాను కదా, అంతకంటే సూపర్ గా మీరు కూడా ఆన్సర్స్ నాకు మెసేజ్ చేసేసారు. నేను అడిగినటువంటి ఫోర్త్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, గ్రాండ్ మాస్టర్ బిరుదు ఏ క్రీడకు సంబంధించింది? శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే, పిఎస్ లక్ష్మీ ఒంగోలు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, మార్కాపురం శివాజీనగర్ నుంచి, మసన్వలి ఫాతిమా రైట్ ఆన్సర్ అండి. సుదర్శనం శ్రీ కుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి మనకు రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నుంచి, నంద్యాల నుంచి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. మిడతల రామమూర్తి గారు ఉరవకొండ నుంచి సరైన సమాధానం. ఎం కొండారెడ్డి సిద్ధపట్ట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఏమండో అసలు యాక్చువల్గా మీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారని నేను ఇక్కడికి వచ్చేసేస్తే మీరు ఒక ఆన్సర్ చెప్తారు చూడండి, అయ్యో అనిపిస్తూ ఉంటుందని. నరేష్, విజయ్ అండ్ ఫ్రెండ్స్ ఒకసారి సరి చేసుకుంటారు కదా మీ సమాధానాన్ని. నెక్స్ట్ మేడం శుభ సాయంత్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించిన వారు సత్యనారాయణ, శిరీష, గీతిక, భిరామ్, ఒమ్మూరు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మన కొత్తు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ తిరువోలంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుండి, అనంతపురం నుండి అనురాధ, మహేంద్ర తెనాలి నుంచి, శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి, ఆ తర్వాత మనకి కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభానీ గారు, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి, చిలుక నారాయణ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి. తర్వాత మనకి పంపించిన వారు ఎవరు అంటే, దేవాంశిక రిషిధ స్వీటీ పంపించారు, రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ డేవిడ్ దొనకొండ నుంచి, ఆ తర్వాత దొండిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి, మధుసూదన్ రెడ్డి పాపినేపాళ్యం నుంచి, నెక్స్ట్ కుంచివాణిపేట నుంచి మనకి పంపించిన వారు కుంచి రామ్మూర్తి గారు, రేణుకా గోపరాజు కడప నుంచి, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, సైనిక్పురి కాలనీ నుంచి, బృందావనం పద్మశ్రీ శ్యామ్, పావని చిరంజీవి, సాయిరాం తనుజ, శశాంక్ అచ్యుత శ్రీవత్స, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. చక్రధర్ మహిధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దినేష్ గారు ప్రకాశం జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి, రైట్ ఆన్సర్ పంపించేయండి. ఓయ్ ఓకే. సూర్యనారాయణ ఈశ్వరం పాపినేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ఆళ్ళగడ్డ నుంచి మనకి పంపించిన వారు ఎవరు అంటే, శ్రీనివాసులు గారు. ఎస్ అవునండి, కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. ఇందులో 2500 ఎలో రేటింగ్స్ సాధించాలి, అలాగే జిఎం నామ్స్ కూడా 3 పూర్తి చేయాలి. రైట్ ఆన్సర్ అండి మీది. నెక్స్ట్ ఆర్ఎస్వి నరసింహరాజు ఇంజనీర పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం. జ్యోతి అంజలి వీరు ముడవర్తి నుంచి పంపించేసేసారు, రైట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుంచి సరైన సమాధానం అండి. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహ జైనుద్దీన్, సేహబాను జైనుద్దీన్ సరైన సమాధానం. దోనాల బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండి. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలమంచ గ్రామం నుండి, వేముల పరశురాములు పద్మ. ఆ తర్వాత నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయివాషి, సాయి రిత్విక్ సరైన సమాధానం. లతా సుహాస్ హోస్కోడ్ నుంచి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ కె సురేంద్రనాథ్ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి రంగం నుంచి బ్రహ్మయ్య, శారద కడప నుంచి మనకు పంపించారు, వినయ్, శ్రీదేవి, శైలజ, ప్రవీణ, గీత, సంగీత సరైన సమాధానం అండి. ఆ తర్వాత పంపించిన వాడు వెంకట సత్యనారాయణ ఎక్కడి నుంచి అంటే, వీర్లపాడు మండలం ఎన్టీఆర్ నగర్ ఎన్టీఆర్ జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్.

నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఎక్కలమేనగర్ నుంచి వెంకటేష్ శ్యామల, యోనా సాగర్ పండు, అశోక్ బాబు, సోమన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. అవునా అండి, ఓకేనండి, మొత్తానికి ఆన్సర్ కరెక్ట్గా చెప్పేశారుగా. నెక్స్ట్ సంజయ్, స్వాతి, భరత్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత తాళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి పంపించిన వారు డేనియల్, అనుష, ఎలీషా, దినేష్ రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపురం నుంచి సరైన సమాధానం. ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించేసేశారు గడ్డం అంకయ్య, బండారుపల్లి, నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత మనకి గుండుగోలు నుంచి కొనకళ రమేష్, రామోజీ, శ్రీనివాసబాబు, శివనాగేశ్వరరావు, సురేష్ రైట్ ఆన్సర్ అండి. మూసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెస్సి విజయ, రోజా, శిరీష, వంక, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా వీరందరూ పంపించారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సరైన సమాధానాన్ని. తర్వాత మనకి పంపించిన వారు ఓకేనండి, విశాల గారు నెల్లూరు నుంచి. నెక్స్ట్ సత్యరెడ్డి గారు అనపత్తి నుంచి. ఏమండి మీ మెసేజ్ ఇప్పుడే కనబడిందండి, నేను మీ మెసేజ్ చూసి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి ఇప్పుడు చదివేశాను. ఓకేనా, నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, చేప్రోలు రవి, సుధాకర్ రెడ్డి, ప్రసాద్, ఇంకా పంపించిన వారు వీళ్ళందరూ పంపించారనమాట. అదండి మొత్తానికి ఇప్పుడే మనకి ఎవరో పంపించేసేసారు, చిన్న చిన్న కుంట, చింతకుంట నుంచి, మహబూబ్ నగర్ నుంచి. రాజేష్, శ్రీవల్లి, భాగ్యపై, కుమార్ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. మొత్తానికి అదండి సంగతి, నేను అడిగినటువంటి లాస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించిన వారందరికీ అభినందనలు. చదరంగం ఇందులో మరి గ్రాండ్ మాస్టర్ బిరుదును ఇవ్వడం జరుగుతుంది. చదరంగం సమాధానం పంపించిన వారందరికీ మరొకసారి కంగ్రాచ్యులేషన్స్ అండి. రేవతి, రాజశేఖర్, వడియంపాలెం, వేదాయపాల్యం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు నుంచి. అదండి మొత్తానికి ఈరోజు నాలుగు ప్రశ్నలు పూర్తయిపోయాయి. ఇవలైలో చాలా మంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వారందరికీ మరొకసారి కంగ్రాచ్యులేషన్స్, అభినందనలు తెలియజేస్తూ ఈనాటి ఇవలైలో లాస్ట్ సాంగ్ ప్లే చేసేస్తున్నాను. ఒక్కడు మూవీ నుంచి వినండి. హరిహరన్ శ్రేయా ఘోషల్ పాడిన సిరివెన్నెల సాహిత్యం, మణిసినిమ సంగీతం.

0: యువలేయ మీరింతవరకు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో
1: చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా అతడు చిత్రానికి మణిశర్మ సంగీతంలో వచ్చిన పాట వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

0: సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: బాలు ఈ చిత్రానికి, మురళి చిత్ర పాడిన పాట, సంగీతం మణిశర్మ, సాహిత్యం జొన్నవితల రామలింగేశ్వరరావు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఏక్ నిరంజన్ ఈ చిత్రానికి మాళవిక పాడిన పాట, సాహిత్యం భాస్కర్ భట్ల.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: కార్యక్రమంలో చివరిగా భద్ర ఈ చిత్రానికి సుమంగళి పాడిన పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఇస్మత్ చుక్తాయ్ గారి గురించి తెలుసుకుందాం. మన భారత సాహిత్య చరిత్రలోనే మహిళల జీవితాలను, వారి భావోద్వేగాలను, కుటుంబ సంబంధాలను, సామాజిక పరిస్థితులను ఎంతో చక్కగా అర్థం చేసుకుని ధైర్యంగా తన రచనలో ప్రతిబింబించిన ప్రముఖ ఉర్దూ రచయిత్రి ఆమెనండి ఇస్మత్ చుక్తాయ్. ప్రతి సంవత్సరం ఆగస్టు నెల 21వ తేదీన ఆమె జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఇస్మత్ చుక్తాయ్ గారు 1915 సంవత్సరం ఆగస్టు 21వ తేదీన ఉత్తరప్రదేశ్లోని బుడాన్ జిల్లాలో జన్మించారు. ఆమె తండ్రి మీర్జా కాసిం బేగ్ చుక్తాయ్, ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు మొత్తం 10 మంది సంతానం కలిగి ఉన్నారు. అందులో ఇస్మత్ చుక్తాయ్ గారు చివరి వ్యక్తి. ముఖ్యంగా ఆమె చిన్ననాటి అనుభవాలు, కష్టాలు, నిందలు ఇవన్నీ తరువాత ఆమె రచనలపై ఎంతో ప్రభావం చూపాయి. ఆమె బాల్యం మొత్తం ఒకే ప్రాంతంలో గడవలేదు. ఎందుకంటే వాళ్ల కుటుంబ పరిస్థితుల కారణంగా వివిధ ప్రాంతాల్లో నివసించాల్సి వచ్చింది. ఆగ్రాలో 4వ తరగతి వరకు చదువుకున్న ఆమె తరువాత అలీగఢ్లో 8వ తరగతి వరకు విద్యాభ్యాసం కొనసాగించారు. అయితే అక్కడితో ఆమె చదువు ఆగిపోవాల్సి వచ్చింది. అప్పటి రోజుల్లో ఒక అమ్మాయి ఎక్కువగా చదువుకోవడం కంటే ఒక మంచి గృహిణిగా ఉండడం అనేది ఒక ఆనవాయితీ. అయితే ఇస్మత్ చుక్తాయ్ గారికి చదువును మధ్యలో ఆపేయడం ఇష్టం లేదు. ఉన్నత విద్యను అభ్యసించాలనే పట్టుదలతో ఆమె తన కుటుంబాన్ని అతి కష్టం మీద ఒప్పించింది. అలా విద్యాభ్యాసాన్ని కొనసాగించిన ఇస్మత్ చుక్తాయ్ గారు అలీగఢ్లో 10వ తరగతిలో చేరి ఉత్తీర్ణులయ్యారు. తరువాత లక్నో

యూరోప్లోని ప్రసిద్ధిగాంచిన ఎసబెల్లా థోబాన్ అనే డిగ్రీ కళాశాలలో చేరి ఉన్నత విద్యను అభ్యసించారు. అక్కడ ఇంగ్లీష్, రాజకీయ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం వంటి విషయాలను కూడా కొంచెం లోతుగా అధ్యయనం చేశారు. ఆ తర్వాత అలీగఢ్లో ముస్లిం యూనివర్సిటీలో చేరి బీఈడి పూర్తి చేశారు. ఇక్కడ ఒక విషయం గమనించారా? తన విద్యను మధ్యలో ఆపకుండా ముందుకు తీసుకుని వెళ్లారంటే ఆమె ఎంతో గ్రేట్ కదా. ఇస్మత్ చుక్తా గారి విద్య పూర్తయ్యాక ఆమె ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. అలీగఢ్ ప్రాంతంలోని బాలికల పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలుగా కూడా పనిచేశారు. ఆమె ఒకవైపు విద్యార్థినీలకు నాణ్యమైన విద్యను అందిస్తూ, మరోవైపు సమాజాన్ని దగ్గరగా పరిశీలిస్తూ తన రచనల ద్వారా సమాజాన్ని ఆలోచింపజేస్తూ ముందుకు సాగారు. ముఖ్యంగా ఆమె జీవితంలో విద్య, ఉద్యోగం, సాహిత్యమనే ఈ మూడు అంశాలు పరస్పరంగా అనుసంధానమే కనిపిస్తాయి. ఆమె ప్రధానంగా ఉర్దూ భాషలో కథలు, నవలలు, అలాగే ఎన్నో వ్యాసాలు కూడా రాశారు. ముఖ్యంగా ఆమె రచించిన రచనల్లో మహిళలు ఎదుర్కొనే సమస్యలు, కుటుంబంలో వారి స్థానం, మధ్యతరగతి జీవితములని ఒత్తిళ్లు, సామాజిక అసమానతలు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి విషయాలను కూడా ఆమె తన కథల్లో ఎంతో చక్కగా ప్రస్తావించారు. 1930వ సంవత్సరంలో ఆమె ప్రగతిశీల రచయితల ఉద్యమంతో ఒక మంచి అనుబంధం ఏర్పరచుకున్నారు. ఆ తరువాత 1936వ సంవత్సరంలో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ సమావేశానికి హాజరైన సమయంలో ప్రముఖ రచయిత్రి అయిన రషీద్ జహాన్ను ఆమె కలిశారు. రషీద్ జహాన్ పరిచయంతో ఇస్మత్ చుక్తాయి గారి ఆలోచన మేధస్సుపై మరింత ప్రభావం చూపింది. రషీద్ జహాన్ ఒక వైద్యురాలు, రచయిత్రి, మహిళల హక్కుల గురించి మాట్లాడిన ఒక ఆలోచన పరురాలు. ముఖ్యంగా ఆమె ద్వారా ఇస్మత్ చుక్తాయి గారు సమాజంలోని మహిళల సమస్యలను మరింత లోతుగా చూడడం ప్రారంభించారు. అలాగే మహిళల వెనుకబాటుతనానికి సరైన విద్య లేకపోవడం కూడా ఒక కారణమేనని ఆమె భావించారు. తరువాత ఆమె బొంబాయికి వెళ్లి సినీ రంగంతో కూడా అనుబంధం ఏర్పరచుకున్నారు. అప్పటికే ఆమె భర్త షాహిద్ లతీఫ్ గారు సినిమా రంగంలో పనిచేసేవారు. ఆ తరువాత 1939వ సంవత్సరంలో ఆమె రచించిన ఫసాది అనే కథ దేశవ్యాప్తంగా ప్రచురితమైంది. ఆ తరువాత ఆమె రచించిన రచనలు ఉర్దూ సాహిత్య ప్రపంచంలోనే ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించాయి. ఆమె రచనల్లో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల జీవితం, మహిళల అనుభవాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, స్త్రీ పురుష సమానత్వం వంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇస్మత్ చుక్తాయి గారిని అత్యంత ప్రసిద్ధురాలుగా చేసిన రచనల్లో లీహాఫ్ రచన అనేది ఒకటి. ఈ కథ 1940వ సంవత్సర ప్రారంభంలో తీవ్ర చర్చకు దారితీసింది. అప్పటి సమాజంలో బహిరంగంగా చర్చించడానికి ఇబ్బందిగా భావించిన సామాజిక అంశాలను ఆమె తన కథ రూపంలో ప్రస్తావించారు. ఈ కథ కారణంగా ఆమెపై అశ్లీలత కేసు కూడా నమోదైంది. అయితే ఆమె తన రచనను సమర్థిస్తూ న్యాయ పోరాటాన్ని కూడా ఎదుర్కొన్నారు. చివరిగా ఇస్మత్ చుక్తాయి గారు 1991వ సంవత్సరం అక్టోబర్ నెల 24వ తేదీన ముంబాయిలో పరమపదించారు. భౌతికంగా ఆమె మన మధ్యలో లేనప్పటికీ ఆమె రచించిన రచనలు నేటికీ పాఠకుల హృదయాలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇస్మత్ చుక్తాయి గారి జీవితం గురించి విన్నారు కదా, మరి ఆమె జీవితం నుండి మీరేమి నేర్చుకున్నారు? పరిస్థితులు ఎలా ఉన్నా విద్యను వదలకూడదు. జీవితంలో ఎన్ని ప్రతికూల సమస్యలు వచ్చినా మన ప్రతిభను ఆపకూడదు. ఇలా చేసేవారే తమ జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు, తీన్మార్ చిత్రానికి రెహమాన్ సాహిత్యం, మణిశర్మ సంగీతంతో శ్రీరామచంద్ర ఆలపించిన పాట మీకోసం.

ఒక మంచి పాట వినేశారు కదా, ఇక ఆలస్యం చేయకుండా మరొక మంచి అంశంలోకి వెళ్ళిపోదాం. ఉగ్రవాదం. ఉగ్రవాదం అనే మాట వినగానే ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో జరిగిన విషాద సంఘటనలు, ప్రాణాలు కోల్పోయిన అమాయకపు ప్రజలు మన కళ్ళ ముందు అలా ఊహాచిత్రంగా కనపడుతూ ఉంటారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది మానవత్వానికి వ్యతిరేకమైన చర్య. ఇలాంటి హింసకు బలైన బాధితులను స్మరించుకోవడం, ఉగ్రవాదం వల్ల కలిగే ప్రభావాలపై ప్రపంచ ప్రజల్లో సరైన అవగాహన పెంచడం కోసమే ప్రతి సంవత్సరం ఆగస్టు మాసం 21వ తేదీన ఉగ్రవాద బాధితుల జ్ఞాపకార్థం మరియు నివాళులర్పించే అంతర్జాతీయ దినోత్సవమును దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అసలు ఈ దినోత్సవాన్ని ఎప్పుడు ప్రారంభించారనే విషయానికి వస్తే, ఈ దినోత్సవాన్ని 2017 సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన ఐక్యరాజ్య సమితి వారు ఒక సాధారణ సభ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఆగస్టు 21వ తేదీన ఉగ్రవాద బాధితుల దినోత్సవమును జరపాలని ఒక తీర్మానం ఆమోదించారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఈ దినోత్సవమును నిర్వహిస్తూ వస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో ఒకరు చనిపోతేనే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు పడుతుంది వాళ్ళని మర్చిపోవడానికి. అలాంటిది ఈ ఉగ్రవాదంలో కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోతారు. కొంతమంది తల్లిదండ్రులైతే చేతికి అందొచ్చిన పిల్లలను ఈ ఉగ్రవాదంలో కోల్పోతారు. అవును కదా, ఈ ఉగ్రవాదం గురించి తలుచుకుంటేనే కళ్ళల్లో నీరు చెమ్మగిల్లుతున్నాయి. మన భారతదేశం కూడా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కఠినమైన చర్యలు తీసుకుంటుంది. కేంద్ర

0: ప్రభుత్వం తరపున కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రాష్ట్ర పోలీస్ విభాగాలతో కలిసి పనిచేస్తున్నాయి. అలాగే ఉగ్రవాద బాధితులకు మన భారత ప్రభుత్వం వారు ఎటువంటి సహాయం అందజేస్తారో కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2022 సంవత్సరం సవరించిన మార్గదర్శకాల ప్రకారం 2016 సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీ తర్వాత జరిగిన ఉగ్రవాద ఘటనలకు అర్హత కలిగిన ఒక్కో బాధితుడికి లేదా అర్హత కలిగిన కుటుంబానికి 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే విధానం కూడా ఉంది. ఒక ఉగ్రవాదం ఒక కుటుంబాన్ని ఒక్క క్షణం విషాదంలోకి నెట్టినా ఆ కుటుంబాన్ని ఒంటరిగా వదిలేయకూడదన్న బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అందుకేనండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిధిలో ఉన్నవారికి ఆర్థిక సహాయాలు అందజేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా నేటి తరం యువత కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. మనం డిజిటల్ ప్రపంచంలో ఉన్న మాట నిజమే, ఒక వార్త కొన్ని సెకండ్లలో వేల మందికి చేరుతుంది. అయితే ఒక తప్పుడు వార్త కూడా అంతకన్నా వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఉగ్రవాద ఘటనలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ సందర్భంగా ఉగ్రవాద బాధితుల జ్ఞాపకాలకు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ శాంతి మరియు మానవత్వంతో కూడిన భవిష్యత్తు కోసం మనందరం కలిసి ముందుకు సాగుదాం. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు, ఆడవారి మాటలకు అర్ధాలి వేరులే చిత్రానికి కులశేఖర్ సాహిత్యం, యువన్ శంకర్ రాజా సంగీతంతో ఉదిత్ నారాయణ్ ఆలపించిన పాట మీకోసం.
1: Can you feel her? Is your heart speaking to her? Can you feel the love?

మన దైనందిన జీవితంలో శరీరం కాస్తలిసిపోయినా లేదా మనసు చికాకుగా అనిపించినా వెంటనే మనం ఫోన్ ఓపెన్ చేసి మనసును హుషారుపరిచే సంగీతం వింటూ ఉంటాం. అప్పుడు ఎంతో కొంత మనసు కాస్త రిలాక్సేషన్గా అనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరు చేసే పనే. ఇక్కడ ఒకటి గమనించారా, సంగీతానికి ఎంత మహత్తరమైన శక్తి ఉందో. అందుకేనండి ఆంగ్లంలో ఒక మంచి సూక్తి కూడా ఉంది, మ్యూజిక్ ఈజ్ ఏ మెడిసిన్ ఆఫ్ మైండ్ అని. మరి ఇలాంటి సంగీత ప్రపంచంలో షెహనాయ్ అనే సంగీత వాయిద్యాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన ఒక మహానుభావుడు గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆయన మరెవరో కాదండి, ఆయన పేరే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. షెహనాయ్ వాయిద్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ఈ సంగీత విద్వాంసుడు భారతీయ శాస్త్రీయ సంగీత చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచారు. అందుకని ఈరోజున ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాల గురించి కొన్ని మాటలు క్లుప్తంగా తెలుసుకుందాం. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి అసలు పేరు కమరుద్దీన్ ఖాన్. ఈయన 1916 మార్చి నెల 21వ తేదీన బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో డుమ్రాన్ అనే పట్టణంలో జన్మించారు. డుమ్రాన్ పట్టణం అప్పట్లో ఒక చిన్న రాజ సంస్థానంగా ప్రసిద్ధి చెందింది. సంగీత సాంప్రదాయాలకు సాంస్కృతిక వారసత్వానికి పేరుగాంచిన ఈ ప్రాంతం బిస్మిల్లా ఖాన్ గారి సంగీత జీవితానికి ఒక అద్భుతమైన పునాది వేసింది. ఆయన తండ్రి పేరు పైగంబర్ బక్ష్ ఖాన్, ఆయన తల్లి పేరు మిత్తన్ ఖాన్. ఆయన కుటుంబం మొత్తం తరతరాలుగా షెహనాయ్ వాయించే సంగీత కుటుంబంగా ఉండేది. ఆయన తండ్రి, తాతలు, పూర్వీకులందరూ సంగీత కళాకారులు కావడంతో చిన్న వయసు నుండే బిస్మిల్లా ఖాన్ గారికి సంగీతం పట్ల అపారమైన ఆసక్తి ఉండేది. ఆయన బాల్యంలోనే వారణాసికి వెళ్లారు. అక్కడ ఆయన మేనమామ మరియు ప్రసిద్ధిగాంచిన షెహనాయ్ విద్వాంసుడు ఉస్తాద్ ఆలీ బక్ష్ వద్ద షెహనాయ్ విద్యను నేర్చుకున్నారు. బిస్మిల్లా ఖాన్ గారు చిన్న వయసు నుండే తన గురువు వద్ద షెహనాయ్ నేర్చుకోవడానికి కఠోర సాధన ప్రారంభించారు. ఆ కాలంలో షెహనాయ్ ప్రధానంగా వివాహాల్లో, శుభకార్యాల్లో మాత్రమే వినిపించే వాయిద్యంగా ఉండేది. అయితే బిస్మిల్లా ఖాన్ గారు షెహనాయ్ వాయిద్యాన్ని భారత శాస్త్రీయ సంగీత వేదికపై తీసుకొచ్చారు. 1937 కలకత్తాలో జరిగిన ఆల్ ఇండియా మ్యూజిక్ కాన్ఫరెన్స్లో ఆయన సంగీత వాయిద్య ప్రదర్శనతో దేశవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు వచ్చింది. ఇకపోతే మన భారతదేశ చరిత్రలోనే బిస్మిల్లా ఖాన్ గారి సంగీతానికి ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. అది 1947 ఆగస్టు 15వ తేదీ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ఆయన షెహనాయ్ వాయించారు. అలాగే ఆయన సంగీత సేవలకు గుర్తింపుగా మన భారత ప్రభుత్వం వారు గుర్తించి అనేక పురస్కారాలతో ఆయనను సత్కరించింది. 1961వ పద్మశ్రీ, 1968వ పద్మభూషణ్, 1980వ పద్మవిభూషణ్, చివరిగా 2001వ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నాను కూడా అందుకున్నారు. సుమారు 80 సంవత్సరాల పైగా సంగీతం అందించిన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారు 2006 ఆగస్టు 21వ తేదీన వారణాసిలో ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే మన భారత ప్రభుత్వం అధికారికంగా ఒకరోజు దేశవ్యాప్తంగా సంతాపం ప్రకటించి ఆయన అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వహించారు. కాబట్టి

భౌతికంగా ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన నోటి ద్వారా పలికించిన రాగాలు, ఆయన అందించిన సంగీత మాధుర్యం యుగ యుగాలు పాటు సంగీత ప్రియుల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటాయి. కార్యక్రమంలో చివరిగా ఉద్యోగ సమాచారం గురించి వినబోయే ముందు, అభినందన చిత్రానికి ఆత్రేయ సాహిత్యం ఇళయరాజా సంగీతంతో ఎస్పి బాలు జానకి ఆలపించిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

కార్యక్రమంలో చివరిగా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం. నేటి కాలం యువతలో ఎంతో ప్రతిభ, అనేక విద్యార్హతలు ఉన్నప్పటికీ సరైన ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతి యువకులు ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగం అంటే కేవలం జీవనోపాధికి మాత్రమే కాదండి, ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసానికి, కుటుంబాభివృద్ధికి పునాదని తెలుసుకోండి. అందుకే మీ అందరికోసం ఈరోజు కొన్ని ఉద్యోగ సమాచారాన్ని తీసుకొచ్చాము. అర్హులైన ప్రతి అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లోకల్ బ్రాంచ్ ఆఫీసర్ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మొత్తం పోస్టుల సంఖ్య 2482. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 18/2026. ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 7/2026. విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఏదైనా ప్రభుత్వ బ్యాంకుల్లో 1 సంవత్సరం పాటు ఉద్యోగం చేసినట్టుగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారి వయసు కనీసం 21 సంవత్సరాల వయసు నుండి 30 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి. మరిన్ని వివరముల కొరకు www.bankofbaroda.in వెబ్సైట్ను సంప్రదించండి. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి దేశవ్యాప్తంగా ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇక వివరాల్లోకి వెళ్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనందరికీ తెలిసిందే. దీంట్లో జూనియర్ అసోసియేట్ క్లరికల్ క్యాడర్లో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు ఒక మంచి సదావకాశమని చెప్పాలి. మొత్తం పోస్టుల సంఖ్య 9

0: 7/1/1766. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 11/11/2026. ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 31/1/2026. విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారి వయసు కనీసం 20 సంవత్సరాల వయసు నుండి 28 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి. మరిన్ని వివరముల కొరకు www.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. మీరింతవరకు విన్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడినవి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: The SSB is performing the challenging task of guarding open borders with countries like Nepal and Bhutan, calling it one of the toughest duties. Mr. Shah also inaugurated an exhibition on Bharatiya Nyaya Sanhita in Siliguri. Health and Family Welfare Minister J.P. Nadda today reviewed the prevailing situation and preparedness for H1N1 influenza in the country with particular focus on the national capital. The ministry informed that Mr. Nadda emphasized the need for continued vigilance, robust surveillance and proactive preparedness with close monitoring of influenza trends. The government has assured that adequate sugar stocks are available in the country to meet domestic demand despite lower than estimated production. In view of the recent price rise in sugar, the government has taken a series of measures to ensure sufficient sugar availability and maintain stable prices for consumers. The Minister of Consumer Affairs, Food and Public Distribution said that it is closely monitoring the situation. Legendary Uriya playback singer Pranab Patnaik, whose distinctive voice captivated generations of music lovers, passed away at the age of 88 in Bhubaneswar today. With a career spanning over 5 decades, Patnaik sang more than 200 films and collaborated with several celebrated national-level singers. He was a 7-time Odisha State Film Award winner and a recipient of the prestigious Jaydev Puruskar. In the BWF Badminton World Championships, India's Trisha Jolly and Gayatri Gopichand have stormed into the women's double semifinals and assured the country of a coveted medal at the prestigious championship. In hockey, the Indian women's team will take on the Netherlands in the opening match of the second pool phase of the FIH World Cup in Amsterdam, the Netherlands today. And that is the end of this news bulletin.
1: Akashwani Samachar Seva Prabhu.
2: Akashwani Prantiya Vartalu Chadutunadi DV Satyanarayana Mukhyamsalu. విశాఖలో బ్రిక్స్ సదస్సుకు హాజరవుతున్న విదేశీ ప్రతినిధులకు భోగాపురం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. భక్తుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీలలో నిర్వహించనున్న బ్రిక్స్ సదస్సుకు వివిధ దేశాల నుంచి హాజరవుతున్న ప్రతినిధులకు భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు ఘన స్వాగతం లభించింది. విజయనగరం జిల్లా అధికారులు విదేశీ అతిథులకు స్వాగతం పలికారు. బ్రిక్స్ సదస్సుకు రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. రష్యా తరపున క్రీడల శాఖ ఉప మంత్రి అలెక్సీ మొరోజోవ్, చైనా తరపున క్రీడల అసాధారణ పరిపాలన సంస్థ ఉప మంత్రి కుయిజియాన్, దక్షిణాఫ్రికా తరపున క్రీడలు, కళలు, సాంస్కృతిక శాఖ ఉప మంత్రి పీస్ మాభే, ఈజిప్టు తరపున కౌన్సిలర్ మహమ్మద్ కాటర్, ఇండోనేషియా ప్రతినిధి బృందానికి కాన్సుల్ జనరల్ ఎడి వార్డోయో ఈ సదస్సుకు హాజరయ్యే వారిలో ఉన్నారు. అలాగే ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతున్నారు. భారతదేశం తరపున కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సహాయ మంత్రి రక్షా నిఖిల్ కట్సే పాల్గొంటున్నారని అధికార వర్గాలు తెలిపాయి. భక్తుల సౌకర్యమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రధాన ఆలయాలలో భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులను నిరంతరం అభివృద్ది చేస్తామని చెప్పారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో 26 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కనకదుర్గా అన్నప్రసాద సదనం, అలాగే 26 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో ఈ రెండు భవనాల్లో యాంత్రీకృత వంటశాలలు ఏర్పాటు చేసి భక్తులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన అన్నప్రసాదాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని రామనారాయణ రెడ్డి వెల్లడిస్తూ,
3: ఆలయానికి వచ్చేటువంటి భక్తులు 800 మంది ఒకేసారి భోజనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి భవనాలు ఇవాళ రూపకల్పన చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొదటి అంతస్తులో ప్రసాదం కౌంటర్లతోటి క్యూ లైన్ సౌకర్యం, 2-3 అంతస్తుల్లో పులిహోర, చక్కెర పొంగలి వంటి మహాప్రసాదాల తయారీ, ప్యాకింగ్ ఇవన్నీ చేసి 52 కోట్ల 50 లక్షల రూపాయలతో దీన్ని పూర్తి చేసి రాబోయే నవరాత్రి ఉత్సవాలకంటూ దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది.
2: రాజధాని అమరావతిలో రైతుల రిటర్నబుల్ ప్లాట్స్

0: అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధానిలోని తుళ్లూరులో శివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, రాజధాని ప్రాంతంలో ప్రతీ నెలా ప్రాజెక్టుల వారీగా భవనాలను పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. ప్రాజెక్టుల వారీగా రాజధానిలో ల్యాండ్ పూలింగ్ జరుగుతుందని వివరించారు. అమరావతి ల్యాండ్ పూలింగ్లో తుళ్లూరు రైతులు ఎంతగానో సహకరించారని మంత్రి గుర్తు చేశారు. రైతుల త్యాగాలతో అమరావతి రాజధాని అయిందని ఆయన తెలిపారు. అలనాటి ప్రముఖ నటి షావుకారి జానకి ఈరోజు మృతి చెందారు. తమిళనాడులోని చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. షావుకారి జానకి మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్లు సంతాపం వ్యక్తం చేశారు. 7 దశాబ్దాలకు పైగా సాగిన తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో షావుకారి జానకి చెరగని ముద్ర వేశారు. భారతీయ చలనచిత్ర రంగానికి షావుకారి జానకి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రైళ్లలో గంజాయి అక్రమ రవాణాపై ఈగల్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ, ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరులో ఈగల్ విభాగం ఆధ్వర్యంలో కోరమండల్ ఎక్స్ప్రెస్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఈగల్ పోలీస్, ఎక్సైజ్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విభాగాల సిబ్బంది సంయుక్తంగా పాల్గొన్నారు. ఒడిశా నుంచి ఏలూరు మీదుగా వచ్చే కోరమండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించే అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద వస్తువులను ఈగల్ విభాగం అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈగల్ ఆర్ఎస్ఐ బి ఉదయభాస్కర్ మాట్లాడుతూ, ఏలూరులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు వివిధ శాఖల సమన్వయంతో రైళ్లలో ప్రత్యేక తనిఖీలు, నిఘా చర్యలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత తీర రక్షక దళం చేపట్టిన గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు తెలిపారు. కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండింగ్ ఆఫీసర్ రంజిత్ కుమార్తో సంబంధిత అధికారులు మాట్లాడి సెర్చ్ ఆపరేషన్ పురోగతిని తెలుసుకున్నారని వెల్లడించారు. ప్రస్తుతం 5 నౌకలు, 2 డార్నియర్ విమానాలు, 1 హెలికాప్టర్తో సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నామని కోస్ట్ గార్డ్ అధికారులు తెలియజేశారన్నారు. మత్స్యకారుల బోటుకు సంబంధించిన సమాచారాన్ని మయన్మార్, పోర్టుబ్లెయిర్తో పాటు బంగ్లాదేశ్ సరిహద్దు తీర ప్రాంతాల్లోని కోస్ట్ గార్డ్ అధికారులకు కూడా చేరవేశారని తెలిపారు. ఇదిలా ఉండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని వాడలరేవు, దుమ్మలపేట, వాసులతిప్ప గ్రామాలకు చెందిన మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటు 3 ఆగస్టు నుంచి కనిపించకుండా పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నంద్యాల జిల్లాలో ప్రఖ్యాత శైవక్షేత్రం శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఈరోజు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర ద్వారం ఎదురుగా ఉన్న చంద్రావతి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1800 మందికి పైగా భక్తులు పాల్గొని వ్రతాలను ఆచరించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు షోడశోపాచార పూజలు ఈ సందర్భంగా నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు పాత్రికేయులతో మాట్లాడుతూ, ధర్మ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించినట్లు చెప్పారు. విశాఖ జిల్లాలో రేపు ఎల్లుండి 7 అసెంబ్లీ నియోజకవర్గాలలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించబడతాయని జిల్లా అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచార దినాలలో సంబంధిత పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉంటారు. వారి వద్ద ఎస్ఐఆర్ 2026 ముసాయిదా ఓటర్ల జాబితా, కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవడానికి, అలాగే ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేసుకోవడానికి ఖాళీ దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వాతావరణం. నిన్నటి పశ్చిమ మధ్య ప్రాంతానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా జిల్లాలు, దక్షిణ ఒడిశా తీరాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వర్ష సూచనలను వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే

0: అవకాశం
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో బ్రిక్స్ సదస్సుకు హాజరవుతున్న విదేశీ ప్రతినిధులకు భోగాపురం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. భక్తుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో రైతుల రిటర్నబుల్ ప్లాట్స్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.

0: ईज ऑफ डूइंग बिजनेस इति व्यवस्थायाः सुदृढीकरणाय सर्वकारस्य प्रयत्नाः च प्रकाशिताः। भारत ऋतुविज्ञान विभागः अद्य पूर्व मध्यप्रदेशे अत्यधिक वर्षायै नारंगवर्णीयां संचेतनां प्रख्यापितवान्। अन्ते क्रीडावार्तासु, भारतस्य काचल ढोचक नाम्नि द्वन्द्वयुद्ध क्रीडिका क्रमशः द्वितीयवारम् अन्तः विंशति वर्षीयाणां महिलानां विश्व द्वन्द्वयुद्ध स्पर्धायां स्वर्णपदकं प्राप्तवती। सा निर्णायकद्वन्द्वे चीनदेशीयां जिंगरू सन् नाम्नि क्रीडिकां 7-0 पराजितवती इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ప్రసార వివరాలు ఈ పూట రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో చిన్నపిల్లల్లో పెరిగిపోతున్న ఊబకాయం కారణాలు చికిత్స డాక్టర్ రవీందర్ రెడ్డి గారితో పరిచయం ప్రసారం అవుతుంది అలాగే ఈ కార్యక్రమంలో సినీ గీతాలు మొదలైనవి ప్రసారం అవుతాయి 7:05 తెలుగులో వార్తలు
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ప్రసార వివరాలు ఈ పూట రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో చిన్నపిల్లల్లో పెరిగిపోతున్న ఊబకాయం కారణాలు చికిత్స డాక్టర్ రవీందర్ రెడ్డి గారితో పరిచయ ప్రసారం అవుతుంది అలాగే ఈ కార్యక్రమంలో సినీ గీతాలు మొదలైనవి ఉంటాయి 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో వాణిజ్యపరంగా మిరప సాగు చేపడుతున్న రైతులకు సూచనలు సలహాల గురించి తుమ్మల చెరువు గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీ పి మల్లికార్జున రెడ్డి గారు ఎల్నినో పరిస్థితుల్లో వాణిజ్యపరంగా మిరప సాగు చేపడుతున్న రైతులకు సూచనలు సలహాల గురించి తుమ్మల చెరువు గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీ పి మల్లికార్జున గారితో పరిచయం ప్రసారమవుతుంది పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి అలాగే ఈ కార్యక్రమంలో జానపద గేయాలు మొదలైనవి ఉంటాయి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అలాగే తెలుసుకుందాం రండి శీర్షికన అంశం గవర్నమెంట్ స్కీమ్స్ ఇంకా సినిమా పాట మొదలైనవి ఉంటాయి 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి 8:40 చిత్రమంజరి సినిమా పాటలు 9:00 ఆంగ్లంలో వార్తలు 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం ఈరోజు రాత్రి 10:00 జానపద రంజని కార్యక్రమంలో శ్రీ బాలభక్త బ్రహ్మానంద నాట్యమండలి బృందం వారిచే పండరి భజనలు ప్రసారమవుతాయి 10:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి ఇవి ఈ పూట మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు ఇక రేపు ఉదయం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం 6:05 అలాగే 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రభక్తి మంగళశాసనం 6:35 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో త్యాగం గురించి శ్రీ ఎంవి సుబ్బారావు గారి వ్యాఖ్యానం 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో మంచినీటి చేపల పెంపకం వివరాలు 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి 6:55 ప్రసార వివరాలు 7:00 దేశభక్తి గీతం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో పురాతన భారతీయ మహాగణపతి ఆర్యభట్

0: అంటూ శ్రీ జి ఎలియాజర్ గారి ప్రసంగం, అలాగే కెరీర్ గైడెన్స్ గురించి శ్రీ మార్కాపురం రాంభూపాల్ రెడ్డి గారి ప్రసంగం, ఇంకా సినీ గీతాలు మొదలైనవి ఉంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినిమా పాటల కార్యక్రమం, 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్లో నేరుగా మహిళా శ్రోతలు మాత్రమే సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం, మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం ఇది. 9:30 మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో కీటకాహార మొక్కల గురించి శ్రీమతి వి శైలజ గారి ప్రసంగం, అలాగే సినీ గీతాలు మొదలైనవి ఉంటాయి. 10:00 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈ పూట, రేపు మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ఆరోగ్య సలహాలు కార్యక్రమం. ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో చిన్నపిల్లల్లో పెరిగిపోతున్న ఉబకాయం కారణాలు చికిత్స డాక్టర్ రవీంద్రరెడ్డి గారితో పరిచయం వినే ముందు ఇంకా ఈ కార్యక్రమంలో సినీ గీతాలు కూడా వింటారు. వినే ముందు
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జిని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగా హెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా

0: ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
1: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు చిన్నపిల్లల్లో పెరిగిపోతున్న ఊబకాయం కారణాలు చికిత్స, డాక్టర్ రవీంద్రరెడ్డి గారితో పరిచయం.

0: ఇప్పుడు ప్రపంచం మొత్తానికి అతిపెద్ద సమస్య ఊబకాయం. పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా ఈ ఊబకాయం బారిన పడుతున్నారు. తాజా నివేదికల ప్రకారం ప్రపంచ దేశాల పిల్లల్లో ఊబకాయం గణనీయంగా పెరుగుతుందని వెల్లడైంది. ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు ఈ ఊబకాయంతో బాధపడుతున్నారు. మరి పిల్లల్లో అధిక బరువు, ఊబకాయంకి గల కారణాలు, చికిత్స విధానం గురించి మనకు విపులంగా తెలియజేసేందుకు డాక్టర్ రవీంద్ర గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్తే.
0: సరే, మరి ఇప్పుడు ఉన్న పిల్లల్లో మరీ విపరీతంగా పెరిగిపోతున్న ఊబకాయానికి కారణాలు ఏమంటారు?
1: ముందుగా తీసుకుంటండి, ఈ ఊబకాయం అనేది ప్రపంచం మొత్తం అత్యధికంగా ఊబకాయం పెరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో పెరుగుతూ ఉంది. ఇది అనేది ఇంటర్నేషనల్గా ప్రతి ఒక్కరికి ఒక బర్డెన్ లాగా ఉంది. మన ఇండియాలో ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ రూరల్ సిటీస్లో పోల్చుకుంటే ఇది 2.7 నుంచి 3.4% వరకు పిల్లల్లో ఉంది. ఈ 2.7 నుంచి 2.7 అంటే అదే రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకు 2.7% వరకు పిల్లల్లో ఉంది. సిటీలో ఉన్న వాళ్ళకు 3.4% వరకు ఉంది. అయితే ప్రతి ఒక్కరికి ఈరోజు సెల్ ఫోన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అంతో ఇంతో నాలెడ్జ్ ఉంది. కానీ దాన్ని మనం కొంచెం విపులంగా చెప్పేదానికి మనం మన ఆకాశవాణి ద్వారా ప్రయత్నం చేద్దాం. మొదటగా ఊబకాయం అనేది అంటే ఒక బాడీ మాస్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అని ఏం చెప్తుందంటే ఒక బేబీ ఆర్ బాయ్ ఒక వ్యక్తి బరువు మరియు హైట్ మీటర్ స్క్వేర్ను భాగిస్తే వచ్చేదాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది 18.5 నుంచి 25 అంటే 18.5 నుంచి 25 వరకు మధ్యలో ఉంటే ఇది నార్మల్ వెయిట్ అంటారు. సో ఈ వెయిట్ కన్నా తక్కువ ఉన్నదనుకోండి థిన్ ఇండివిజువల్ అంటారు. థిన్ అంటే కొంచెం పలచని వ్యక్తి అంటారు. ఒకవేళ ఇది 25 నుంచి 30 ఉందనుకోండి అని ఓవర్ వెయిట్ అంటాం. ఎవరికైతే బాడీ మాస్ ఇండెక్స్ 30 నుంచి 35 అబోవ్ 30 ఉన్న వాళ్ళకి ఒబెసిటీ కింద మనం క్లాసిఫై చేస్తాం. సో లావుగా ఉన్న ప్రతి ఒక్కరిని మనం ఒబెసిటీ అని మనం చెప్పలేము. అధిక బరువు, మీరు ఇలాగ చెప్పారు కదా, అధిక బరువు వేరు, ఒబెసిటీ వేరు. ఓకే, అధిక బరువు ఉంది, ఒబెసిటీ కూడా ఉంది. సో 25-30% ఉన్న వాళ్ళకి మనం ఒబెసిటీ కింద క్లాసిఫై చేయలేము. అయితే ఎందుకు దీని మీద ఇంతగా ఫోకస్ పెరిగింది అంటే దీనివల్ల అనేక రకమైన కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఒబెసిటీ వల్ల ఎందుకు వస్తున్నాయి? మెయిన్ ఆహారపు అలవాట్లు. ఈ ఆహారపు అలవాట్లు శారీరక శ్రమ తక్కువగా ఉండడం, వారసత్వంగా కొంతమందికి ఉండడం, కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం, కొంతమందికి థెరపెటిక్గా ఉంటుంది ఆహారపు అలవాటు. సో మనం అన్నిటి మీద ప్రతి ఒక్కరు జంక్ ఫుడ్ అని మాట్లాడతారు. అసలు జంక్ ఫుడ్లో ఏముంది, ఎందుకు మనం ఈ జంక్ ఫుడ్ను అవాయిడ్ చేయాలి అనే విషయానికి వస్తే మెయిన్లీ నౌవేడేస్ ప్యాకింగ్ దట్ మీన్స్ పాలిస్టర్స్, ప్లాస్టిక్స్. ఈ ప్లాస్టిక్స్లో ఉండే కొన్ని రకాల రసాయనాలు, టాలెట్స్ అని, బిస్ఫినాల్స్ అని, ఇలాంటి రకాల ఈ రసాయనాలు మనం డ్రింకింగ్ వాటర్లో తీసుకోండి, ప్యాకెట్ డ్రింకింగ్ వాటర్ ఆర్ ఒక మిల్క్ ప్యాకెట్లో తీసుకోండి, అది ఏదైనా సరే ప్యాకెడ్ దట్ మీన్స్ ఇట్ ఈస్ కంటైనింగ్ హాట్గా ఉండి ఏదైనా ఒక ప్యాకింగ్ చేసిన దాంట్లో లేదా నార్మల్ ప్యాకింగ్ వాటర్లో కానీ

0: ఫ్టాలేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, బిస్ఫినాల్స్ ఫ్టాలేట్స్ అనేవి. ఏం చేస్తాయి ఇవి? మనం తీసుకున్న వెంటనే ఒక బాటిల్ తీసుకుంటే, వాటర్ తీసుకుంటే కొన్ని లక్షల కణాలు, కొన్ని లక్షల ఉంటాయి మాలిక్యూల్స్ ఫ్టాలేట్స్ బిస్ఫా అనేవి. ఇవి ఏం చేస్తాయి, డైరెక్ట్గా వెళ్ళి మనకు మన బాడీలో ఉన్న కొన్ని రిసెప్టార్స్ పట్టుకొని నీకు ఆకలి ఎక్కువగా ఉండేటట్టు చేస్తాయి. సో దట్ ఈస్ ప్యాకింగ్, ప్యాకెడ్ వాటర్, ప్యాకింగ్ డ్రింకింగ్ వాటర్ ఆర్ ప్యాకెడ్ సంథింగ్ ఆర్ పార్సిల్
1: ఫుడ్. మనం ఏదైనా తింటున్నా తాగుతున్నా దాని ద్వారా
0: వెళ్ళిపోతుంది
1: లోపలికి.
0: అందుకే అన్నిట్లో కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు, కానీ దానికి కూలంకుషంగా చెప్పాలంటే దాంట్లో ఉన్న రసాయనాలు మన బాడీలో ప్రవేశించి సెల్కి లేదా బాడీకి మీరు ఇంతనే మితంగా తినండి అని బ్రెయిన్ కు సిగ్నల్స్ వెళ్ళాలి. ఆ సిగ్నల్స్ వెళ్ళనివ్వు, ఇది ప్రధాన కారణం. రెండోది ఫుడ్ లో, ఇంకా ఫుడ్ లో వచ్చేసరికి ఆహార పలవాట్ల జంక్ ఫుడ్. ప్రతి ఒక్కరు కూడా జంక్ ఫుడ్ అంటున్నారు, కానీ జంక్ ఫుడ్ అంటే మీనింగ్ ఏంటి చెప్పట్లేదు. జంక్ ఫుడ్ రియల్లీ సేస్ ఏ పర్సన్, అంటే ఒక వ్యక్తి బయటకు వెళ్ళి ఫ్రెష్ గా ఒక, అంటే వాటిలో ఉన్న అవలక్షణాలు కూడా ఉన్నాయి, ఒక మిర్చి బజ్జీ తెచ్చుకోను లేకపోతే ఒక బోండాలు తెచ్చుకోను లేకపోతే తెచ్చుకుంటే దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ జంక్ ఫుడ్. మేబీ జంక్ ఫుడ్ అని పిలవచ్చు, కానీ దాంట్లో క్లినికల్ గా ఆర్ బయోకెమికల్ గా ఆర్ కెమికల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ జంక్ ఫుడ్. ఏమైతుందంటే జంక్ ఫుడ్ మెయిన్ జంక్ ఎమల్స్ఫైయర్స్ అని కలుపు. మీరు తెచ్చుకునే చికెన్ అంటే సపోజ్ ఆ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, సోకాల్ చికెన్ ఆర్ సోకాల్ అంటే పేర్లు మనం బ్రాండ్లు చెప్పకూడదు కదా, మిల్ తిరిగి ఉండేవి అలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటిల్లో ఏముంటాయంటే ఎమల్స్ఫైయర్స్ అంటారు. ఎమల్స్ఫైయర్ అంటే ఏంటంటే సపోజ్ ఒక వ్యక్తి లేదా ఒక మనిషి ఆహారం తీసుకున్న, సరళమైన ఆహారం తీసుకున్న తర్వాత మన జీర్ణాశయము 2 గంటల నుంచి 2.5-3 గంటల వరకు ఖాళీ అయిపోయి, సో ఆ సమయంలో మనకి ఆకలి అవుతుంది. అదే గనక ఒక మాంసం, మాంసకృత్తులు ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటే దాంట్లో ఏ విధమైన కెమికల్స్ లేనప్పుడు అది 6 గంటల నుంచి 7 గంటలు లేదా 5 గంటల నుంచి 7 గంటల వరకు టైం పడుతుంది అది ఎంప్టీ కావడానికి. మనం ఇంట్లో బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే 5 నుంచి 7 గంటలు మనం ఏం తినలేము, తినలేము.

0: ఇప్పుడు ప్రపంచం మొత్తానికి అతిపెద్ద సమస్య ఊబకాయం. పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా ఈ ఊబకాయం బారిన పడుతున్నారు.
1: సంథింగ్ ఆర్ సమ్ క్రిస్పీ చికెన్ ఇవన్నీ తెచ్చుకుంటారు కదా బయట ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నుంచి, అవుట్లెట్స్ నుంచి. వాటిల్లో ఉండే ఎమల్స్ ఫైర్స్ కలుపుతారు. ఈ ఎమల్స్ ఫైర్స్ ఏమవుతుందంటే మీకు స్టమక్లో అంటే జీర్ణాశయంలో ఉండే టయాన్ని తగ్గించేస్తాయి. సో మనం చికెన్ తింటే 5 గంటలు 6 గంటలు ఉండాల్సింది, 3 అవర్స్లోనే ఎంప్టీ అయిపోతుంది స్టమక్. తొందరగా డైజెషన్ అయిపోతుంది. ఎందుకు? బికాస్ మీరు ఆల్రెడీ యాడ్ చేసాం కదా ఎమల్స్ ఫైర్స్, ప్యాంక్రియాస్ చేయాల్సిన పని వీళ్ళు సగం డైజెస్ట్ చేసి పెట్టేస్తున్నారు. సో ఇది ఎక్కువ అబ్జార్ప్షన్ అయ్యడానికి అవకాశం ఇస్తుంది. సో ఈ 2 మెయిన్ కాన్సెప్ట్లు ఇబ్బంది మేడం ఇప్పటికి ప్రతి ఒక్క పిల్లలకి ఇదే ఇబ్బంది. సో తీసుకున్నది ఎక్కువ అబ్జార్ప్షన్ కోసం ముందే కెమికల్స్ యాడ్ చేస్తున్నారు. తీసుకునే ప్యాకెడ్ ఫుడ్లో ఈ ఫినాల్స్ బిస్ఫినాల్స్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. అవి 2 మెయిన్ కాన్సెప్ట్ మేడం. ఇప్పుడు తర్వాత మిగతా చెప్పండి మేడం, మిగతా నేను చెప్తాను. నేను చెప్తూ ఇది మా సీక్రెట్ ఫార్ములా. సీక్రెట్ మసాలా, ఆ సీక్రెట్ ఫార్ములా ఎందుకు గవర్నమెంట్కు ప్రజలకు చెప్పకూడదు? నేను దీంట్లోనే మ్యాజిక్ ఉందని చెప్తానండి. ఈ సీక్రెట్ మసాలాలోనే సోకాల్డ్ కెమికల్స్ ఉంటాయని నా డౌట్. నేను ప్రతి ఒక్కరిని మనము మాట్లాడలేము, కానీ ఆ సీక్రెట్ మసాలా ఏంటి, ఆ సీక్రెట్ మసాలాలో ఏదో ఉందనేది ఇది మేడం.
0: సరే, మరి ఈ ఊబకాయానికి పూర్తి చికిత్సా విధానం ఉందంటారా? ఉంటే మా శ్రోతలకు తెలియజేయండి.
1: ఊబకాయానికి మనం నివారణ మార్గాలు ఒకటే ఎక్కువగా ఉన్నాయండి. ఈ ఊబకాయానికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని ఊబకాయం రాకుండా సొసైటీలో కానీ పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరూ ఆహార అలవాట్లను మార్చుకోవాలి. మార్చుకొని ఈ ఫుడ్ తీసుకునే విధానం నేర్పించుకుంటే తప్ప ఈ దీనికి ట్రీట్మెంట్ అనేది పెద్దగా ఉండదండి. ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే దానికి సర్జన్స్, మేజర్ సర్జన్స్ అవసరమవుతుంది. ప్రతిసారి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్లోకి వెళ్లాల్సి వస్తుంది ఒక్కోసారికి. కాబట్టి మెడికేషన్ కూడా వెరీ లిమిటెడ్ ఉన్నాయండి. మెయిన్ రాకుండా చూసుకోవడము, వచ్చిన తర్వాత కొన్ని యాక్టివిటీస్. రాకుండా చూడడం అంటే సపోజ్ నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సో ఫ్యామిలీలో ఉండేది ఒకటే అబ్బాయి లేదా ఒకటే అమ్మాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫీడింగ్, టీచింగ్ ఫీడింగ్ అంటే తినడము, ఫ్రూట్స్ తినడం నేర్పించడం బదులుగా వాళ్ళే ప్రాసెస్ చేసి ఇస్తున్నారు. సో మీరు ఒక ఒక సపోజ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక బత్తాయికాయ తీసుకోండి, ఆర్ ఒక పోమగ్రానేట్ తీసుకోండి. ఈ పోమగ్రానేట్ 5 సంవత్సరాల పిల్లోడికి మనం ఎలా తినాలి, ఆర్ ఒక సీతాఫలం ఎలా తినాలి నేర్పించాలి. ఇది నేర్పించకుండా వీళ్ళు నేరుగా దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్న ఫైబర్ మొత్తం తీసేసి ఇంకాస్త షుగర్ ఇంకాస్త మిల్క్ వేసి అవి తాపించేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవన్నీ ఏంటి ఎక్కువ చేస్తాయి. అలా కాకుండా ఫ్రూట్స్ లాగా తినిపిస్తూ, దట్ మీన్స్ ఫ్రూట్స్ మీన్స్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ హ్యావ్ ఫైబర్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి, ఫ్యాట్స్ తప్ప మిగతావన్నీ ఉంటాయి.
0: న్యాచురల్గా ఆ ఫ్రూట్లో ఎట్లా ఉందో ఆ ఫ్రూట్ని అలాగే డైరెక్ట్గా తీసేసుకోవాలి, మిగతా ఏం కలపకుండా.
1: ఏమీ కలపకుండా దాన్ని ప్రాసెస్ చేయదు. ప్రాసెస్ అంటే మీరు ఫ్రూట్ జ్యూస్ తీసేటప్పుడు ఫైబర్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది.
0: అవునండి, ఇంకా అదంతా వెళ్ళిపోతుంది కదా.
1: మీరు బజార్లో చూడండి, ఇప్పుడు సంత్రాలు అంటారు కదా,
0: జ్యూస్ పాయింట్స్, అట్లాంటి
1: ఫైబర్ అంతా తీసేసి ఇంకాస్త షుగర్ వేసి ఇంకాస్త
0: మిల్క్ యాడ్ చేసి
1: ఇస్తున్నారు. దీనివల్ల ఏంటి, ఇదే సేమ్ థింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ హోమ్స్ ఆల్సో.

0: అండ్ టీవీ, డి అడిక్షన్ ఎక్కువగా ఫోన్, మినిమం 3 అవర్స్ 4 అవర్స్. ఈవెన్ మా క్లినిక్స్ వచ్చినప్పుడు కూడా పిల్లలు ఫోన్ తీస్తే క్రాంక్ కొట్టుకుని ఏడుస్తున్నారు, ఓపి చూడనివ్వరు. సో ఫోన్ డి అడిక్షన్ చేసుకోవాలి, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. పిల్లల్ని ఎక్కువ శారీరక శ్రమ అంటే రోజుకు 1 అవర్ అన్న సైక్లింగ్ చేయించడము, లేదా న్యాచురల్గా మార్కెట్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం, ఇవి రొటీన్ మినిమం ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది. ఫుడ్ మాత్రం ప్రాసెస్ జోడికి వెళ్ళొద్దు. ప్రాసెస్ జోడికి, ప్రాసెస్ అంటే మనమే చేస్తున్నాం, మనమే క్యారెట్, మనమే బియ్యం దాన్ని స్మాష్ చేసి పిప్ అంతా తీసేసి ఇస్తాం. సో ఇలా కాకుండా న్యాచురల్గా తినేటట్టు ఎంకరేజ్ చేయండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు పిల్లలు పెరిగిపోతున్న ఊబకాయం కారణాలు, చికిత్సా విధానం గురించి చక్కగా వివరాలు తెలియజేశారు సార్. నమస్కారం సార్.
2: మీరింతవరకు చిన్నపిల్లల్లో పెరిగిపోతున్న ఊబకాయం కారణాలు చికిత్స డాక్టర్ రవీంద్రరెడ్డి గారితో పరిచయం విన్నారు.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇంతటితో ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి సరిహద్దు భద్రతా సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితి సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు సమీక్షించారు. ప్రముఖ బహుభాషా నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 20 స్పేస్ స్టార్టప్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వ్యవస్థాపకులతో ముచ్చటించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అంతరిక్ష సాంకేతికతను మరింత విస్తృతంగా ఉపయోగించాలని ఈ సమావేశంలో ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని సూచిస్తూ దేశంలోని అంతరిక్ష రంగం ప్రపంచ స్థాయి ప్రతిభకు, కంపెనీలకు, పెట్టుబడులకు ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని మోదీ చెప్పారు.

0: చెప్పారు. అంతరిక్ష పరిశ్రమకు ఇతర సామాజిక అభివృద్ధి రంగాలకు మధ్య మరింత సహకారం ఉండాలని చెప్పిన ప్రధానమంత్రి, యువతలో అంతరిక్షంపై జిజ్ఞాసను ఆసక్తిని పెంపొందించడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్తో కలిసి పనిచేయాలని ప్రోత్సహించారు. ఒక కొత్త రంగంలోకి ధైర్యంగా అడుగుపెట్టి నాయకత్వం వహిస్తున్న అంతరిక్ష రంగ ప్రముఖులను మోదీ అభినందించారు. ఈ రంగం చూపిన ఆత్మవిశ్వాసమే ప్రైవేట్ భాగస్వామ్యం కోసం అంతరిక్ష రంగాన్ని తెరిచే సంకల్పాన్ని మరింతగా బలపరిచిందని మోదీ చెప్పారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రారంభించడం వల్ల ఎన్నో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని ఈ సమావేశంలో సీఈఓలు కూడా స్పందించారు. దేశంలోని ప్రైవేట్ స్పేస్ పరిశ్రమ సాధిస్తున్న వేగవంతమైన పురోగతి గురించి వారు ప్రస్తావిస్తూ ఆ రంగం భవిష్యత్తు కోసం తమ దృక్పథాన్ని పంచుకున్నారు. స్కైరోట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మాస్, పిక్సెల్, ధృవ స్పేస్, గెలాక్సీ, బెలట్రిక్స్ ఏరోస్పేస్, దిగాంతర తదితర స్పేస్ రంగంలో పనిచేస్తున్న 20 స్టార్టప్ల ఫౌండర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో ఉన్న సశస్త్ర సీమాబల్ ప్రధాన కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అనేక ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. అనంతరం జవాన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గతంలో ఎస్ఎస్బీ కార్యక్రమాలకు మాజీ ముఖ్యమంత్రులను ఆహ్వానించినప్పటికీ వారు హాజరు కావడానికి ఇష్టపడలేదన్నారు. సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సరిహద్దు భద్రతకు పూర్తి సహకారం లభిస్తోందని అమిత్ షా చెప్పారు. సశస్త్ర సీమాబలకు అవసరమైన 29 ఎకరాల భూమిని కూడా అప్పగిస్తున్నామని అమిత్ షా తెలియజేశారు.
1: सरकार के गठन के 45 दिन के भीतर 1129 एकड़ भूमि बीएसएफ और एसएसबी के लिए शुभेंदु जी ने दे दिया. कुछ 29 एकड़ बाकी बचा है. मित्रों, ये तत्परता जो है वो भारतीय जनता पार्टी के मुख्यमंत्री नाते नहीं है. उनको मालूम है जब तक घुसपैठ नहीं रोकती ना पश्चिम बंगाल सुरक्षित रह सकता है ना भारत सुरक्षित रह सकता.
0: పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాట్లు అరికట్టాలని మమతా బెనర్జీని పదే పదే కోరినప్పటికీ ఆమె భూమిని కేటాయించలేదని అమిత్ షా ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్ నుంచి సరిహద్దు భద్రతకు బాధ్యత వహించే సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. మన దేశం విదేశీ సముద్రయాన కార్మికుల సంక్షేమం భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వం ఈరోజు పునరుద్ఘాటించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తూనే ఉందని చెప్పారు. రెండు విదేశీ నౌకలకు సంబంధించిన సంఘటన గురించి ప్రస్తావిస్తూ, సముద్రయాన సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, వారి భద్రతను నిర్ధారించేందుకు ప్రభుత్వం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని రణధీర్ జైస్వాల్ చెప్పారు.
2: Two ships which are foreign flagged, they have been hijacked. We are in touch with the authorities that are concerned in this, and we have 22 Indian nationals, and all of them are reportedly safe, but we are looking into the matter, the welfare and safety of our seafarers and seafaring community, to which we attach very high importance.
0: సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం నాడు న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్సీఎస్కే ఉపాధ్యక్షుడు హర్దీప్ సింగ్ గిల్ ఈ విషయం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం సఫాయి కర్మచారి గౌరవం, సంక్షేమం, ప్రమాదకరమైన మాన్యువల్ స్కావెంజింగ్ లేదా శుభ్రపరిచే విధానాన్ని తొలగించడం, యంత్రాల ద్వారా పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడం, పునరావాసం, సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమలుపైన ప్రధానంగా దృష్టి సారించి చర్చలు జరుపుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా కమిషన్ భాగస్వాముల కోసం ఎన్సీఎస్కే మిస్డ్ కాల్ సౌకర్య నంబర్ను కూడా విడుదల చేస్తుంది. దీని ద్వారా కాల్ చేసిన వారితో కమిషన్ నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు వారి ఫిర్యాదులు, సమస్యలు, విజ్ఞప్తులను నిర్దిష్ట కాలపరిమితిలో నమోదు చేసి పరిష్కారం చేసేందుకు వీలవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితిని, వ్యాప్తిని, సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు సమీక్షించారు. జాతీయ నిఘా, ఎపిడెమియలాజికల్ పరిస్థితి, ఐఎల్ఐఎస్ఏఆర్ఐ ట్రెండ్లు, పరీక్షలు, ల్యాబొరేటరీల పర్యవేక్షణ, అలాగే కాలానుగుణంగా ఇన్ఫ్లుయెంజా కేసులను చికిత్సకు, నియంత్రణకు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల సన్నద్ధత మొదలైన విషయాలను నడ్డా సమీక్షించినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. H1N1 ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిని నిశితంగా పర్యవేక్షిస్తూ నిరంతరం పటిష్టమైన నిఘా వేసి ఉంచడంతో పాటు ముందస్తుగా సన్నద్ధంగా ఉండవలసిన అవసరాన్ని నడ్డా ప్రత్యేకంగా ప్రస్తావించారు.

0: చరు. శ్వాసకోశ సంబంధించిన పరిశుభ్రతతో పాటు చేతుల పరిశుభ్రత, ప్రజల్లో అవగాహన, నివారణ పద్ధతుల ప్రాముఖ్యత గురించి కూడా ఆయన వివరించారు. ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది లేదా ఇతర రోగ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని కూడా ఆరోగ్యమంత్రి సూచించారు. సాంకేతిక ప్రగతి అందరికీ అందుబాటులో ఉండేలాగా, సరసమైన ధరల్లో అత్యుత్తమమైన నాణ్యతతో ఉండేలాగా చూసుకుంటూ ఆరోగ్య రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మన దేశానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 18వ సిఐఐ గ్లోబల్ మెట్టెక్ సమ్మిట్ ను ఉద్దేశించి ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ప్రస్తుతం సుమారు 12 బిలియన్ అమెరికన్ డాలర్లు విలువ చేసే భారత వైద్య సాంకేతిక రంగం 2030 నాటికి 20 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య మార్కెట్ల కోసం సాంకేతిక పరిజ్ఞానాలను రూపకల్పన చేయడం, అభివృద్ది చేయడం, తయారీ చేయడం, ఎగుమతి చేయడమే మన దేశం లక్ష్యంగా ఉండాలని ఆయన తెలియజేశారు. పరిశోధనలు కేవలం ల్యాబొరేటరీలకే పరిమితం కాకుండా నిజ జీవిత ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలుగా మారాలని కూడా ఆయన చెప్పారు. ప్రముఖ చలనచిత్ర నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. 1931లో రాజమండ్రిలో జన్మించిన శంకరమంచి జానకి షావుకార్ చిత్రంతో వెండితెరకు పరిచయమై షావుకార్ జానకిగా విశేష ఖ్యాతి సంపాదించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాలు నటించిన షావుకార్ జానకి ఇటీవలి కాలం వరకు కూడా తన నటనా జీవితాన్ని ఎంతో చురుగ్గా కొనసాగించారు. చలనచిత్ర రంగంలోకి రాకముందు రేడియో కళాకారిణిగా కూడా రణించిన జానకి రంగస్థల ప్రదర్శనల్లో సుమారు 3000కు పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, బడిపంతులు, తాయారమ్మ బంగారయ్య, సంసారం ఒక చదరంగం మొదలైనవి ఆమె నటించిన చిత్రాల్లో ప్రసిద్ధమైనవి. తమిళనాడు ప్రభుత్వ కళైమామణి అవార్డు, ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారం, మహానటి సావిత్రి పురస్కారంతో పాటు అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న షావుకార్ జానకిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. బలూచిస్తాన్లోని సూరాబ్ జిల్లాలో పాకిస్తాన్ వాయుసేన జరిపిన వైమానిక దాడిని ఖండిస్తూ బలూచ్ నేషనల్ మూవ్మెంట్ నెదర్లాండ్స్లో ఒక నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించింది. ఈ దాడిలో మహిళలు, పిల్లలతో సహా 30 మందికి పైగా పౌరులు మరణించినట్లు సమాచారం. సూరాబ్ దాడి తీవ్రమైన మానవతా విషాదమని యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థలు జోక్యం చేసుకోవాలని ప్రదర్శనకారులు కోరారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో దేశానికి ఒక పతకం వచ్చేలాగా ఖాయం చేశారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం లండన్లో జరిగిన ఛాంపియన్షిప్లో జ్వాలా గుత్త, అశ్విని పొన్నప్ప కాంస్య పతకం సాధించి ఇటువంటి విజయమే సాధించారు. విశేషాలు మరొకసారి. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. సరిహద్దు భద్రతా సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితి, సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమీక్షించారు. ప్రముఖ నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.

ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో వాణిజ్యపరంగా మిరప సాగు చేపడుతున్న రైతులకు సూచనలు సలహాలు గురించి తుమ్మల చెరువు గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీ పి మల్లికార్జున్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు మొదలైనవి వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎల్నినో పరిస్థితుల్లో వాణిజ్యపరంగా మిరప సాగు చేపడుతున్న రైతులకు సూచనలు సలహాల గురించి తుమ్మల చెరువు గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీ పి మల్లికార్జున్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి.

0: వాణిజ్యపరంగా ఇవాళ ప్రతి మిరప ఎక్కువగా వేస్తున్నారు రైతాంగం. అయితే ఇటీవల కాలంలో వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు వాణిజ్య పంటలు వేసుకున్నా దీర్ఘకాలిక పంటలు వేసినా కూడా ఎల్నినో ప్రభావం, సూపర్ ఎల్నినో ప్రభావం ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం స్వల్పకాలిక పంటలు, ఆరుదడి పంటలు వేసుకుంటే చాలా వరకు కూడా నష్టపోకుండా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాతావరణ ఆధారిత వ్యవసాయం చేయాలి. వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి వ్యవసాయం చేస్తే నష్టపోకుండా ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే వాణిజ్యపరంగా ఈ మిరప వేస్తే ప్రస్తుత సూపర్ ఎల్నినో ప్రభావం ఉన్న ఈ రోజుల్లో ఈ మిరప పంట ఎడుతిరిగి సాగు విస్తీర్ణం తగ్గినా కూడా వేస్తూ ఉన్నారు. ఈ మిరప పంటలో మంచి దిగుబడులు తీసుకోవాలి, నాణ్యమైన దిగుబడులు తీసుకోవాలి, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి తుమ్మల చెరువు గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీ పెండేల మల్లికార్జున్ స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ మిరపలో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతాంగానికి సమగ్రమైన సమాచారాన్ని అందిద్దాం. నమస్కారం సార్.
1: నమస్కారం సార్.
0: సార్, మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్నినో, సూపర్ ఎల్నినో అని చెప్పి చెప్తున్నారు, అయినా కూడా నీరు అందుబాటులో ఉన్న రైతాంగం అంతా కూడా కొంతవరకు ఈ మిరప సాగును బోరుబావుల కింద సాగు చేయడం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉందంటారు?
1: రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అక్కడెక్కడో పసిఫిక్ మహాసముద్రంలో 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు పెరిగిపోతే ఇక్కడ మన భారతదేశంలో కరువు ఏర్పడుతుంది అనేది మనము గత 2-3 నెలల నుంచి మనం వింటున్నాం. ఈ వాతావరణ పరిస్థితులు ఏంటంటే భూమి వేడెక్కడం, సముద్రం ఉపరితలంలో ఉష్ణోగ్రతల వల్ల వాతావరణ మార్పులు జరిగాయి. ఈ వాతావరణ మార్పుల వల్ల ఏమిటంటే మనకు రావాల్సిన వర్షాలు సకాలంలో రావడం లేదు. మనము వ్యవసాయ ఆధారిత దేశం, ఋతుపవనాల ద్వారా ఎక్కువ ముఖ్యంగా చెప్పాలంటే నైరుతి ఋతుపవనాల ద్వారా 70% పంటలు అనేది మన భారతదేశంలో పండుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే మనకి ఎల్నినో, సూపర్ ఎల్నినో అని చెప్పి అంటున్నారు. దాదాపుగా ఇది ప్రతి 3-5 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. మనకు 2017-19 టైంలో మనకు ఒకసారి ఈ విధంగా ఉంది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ మొత్తంలో మనకి ఎక్కువగా పంటలకి నష్టం చేకూర్చడానికి ఈ వాతావరణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా ఏంటంటే రైతాంగం అందరూ వర్షాభావ పరిస్థితుల్ని అనుకూలంగా చూసుకొని ఆరుతడి పంటలైన కంది, మినుము, పెసర ఇలా చిన్న చిన్న స్వల్పకాలిక పంటలు వేసుకోవడానికి మొగ్గు చూపాలి. అదేవిధంగా నీటి వసతి ఉన్నటువంటి రైతులు మిరప, మొక్కజొన్న ఇలాంటి పంటలు సాగు చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఒకవేళ వేసుకున్నా కూడా మనకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే సార్, మనకి వర్షాలు సకాలంలో పడ్డాయంటే మనకు ఎరువులు కానీ, పురుగు మందులు దాన్ని పిచికారీ చేసుకోవడం కానీ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న ద్వారా, ఎందుకంటే వర్షాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకు కూడా అధిక దిగుబడి ఉంటుంది. అదే ఇప్పుడు ఏంటంటే వర్షాలు సరిగా లేవు, వాతావరణం అనేది అనుకూలించట్లేదు. సకాలంలో పడాల్సిన వర్షము ఇప్పటిదాకా దాదాపు 2-3 నెలలు అవుతుంది, భూమి అనేది పదునవ్వలేదు ఇంకా.
0: అంటే ఖరీఫ్ సాగు చాలా వరకు కూడా లేట్ అయింది.
1: లేట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఎట్లంటే దాదాపుగా ఈ టైంకి దాదాపుగా కంది వేసుకోవాల్సిన విత్తనాలు ఉన్నాయి, మిరపలు దాదాపు వేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటిదాకా అయితే విత్తనము ఇంకా నాటుకునే పరిస్థితులు లేరు. ఇంకా ఇంతవరకు కంది వేసుకోలేదు చాలామంది రైతులు. వరి పంటలు అసలు వేసుకోవద్దు, మిరప సాగు చేసుకోవద్దని చెప్పి రైతాంగానికి

0: చెప్తున్నాము, కానీ వేసుకుంటున్నారు చాలామంది రైతులు. ఈ వర్షాభావ పరిస్థితుల్ని ఎలా అధిగమించాలి అనేటువంటి పరిస్థితుల్లో మనకి ఈ ముందుగా ఈ సూపర్ ఎల్నినో ఎల్నినోను మనం ముందుగా వ్యవసాయ శాఖ తరఫున మనం ఏంటంటే చెప్తున్నాం రైతులందరికీ మనము ఈ విధంగా చేసుకోండి మనము సవివరంగా చెప్తున్నాము. ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఆరు తడి పంటలు మనం వేసుకోవాలి మొదటగా. లేదు మనం మిరప పంటను మనం వేసుకున్నట్లయితే ముందుగా మనం ఇంత ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో, ఫస్ట్ నేలని బాగా దుక్కు చేసుకుంటాం, కాకపోతే ముందుగా సకాలంలో నేల పరీక్షలు చేసుకోవాలి. నేల పరీక్షలను బట్టి ఎటువంటి పోషకాలు నేలకు అవసరం, నేల ద్వారా మొక్కకు అవసరం, నేలలో ఎటువంటి పోషక లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు అనేవి సవరించుకుంటూ మనం ముందుకు సాగాలి.
1: ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలకు సంబంధించినటువంటి పోషకాలు మాత్రమే ఆ మొక్కకు అందిస్తే పెట్టుబడి తగ్గుతుంది, మంచి దిగుబడి కూడా వచ్చేదానికి అవకాశం ఉందట.
0: ఇప్పుడు ఏంటంటే సార్, ఎక్కువగా ఈ న్యూట్రియంట్ లోపం వల్ల ఈ పోషకాలు ఏంటంటే నత్రజని ఎరువులు, భాస్వరం ఎరువులు ఎక్కువగా విరివిగా నేలలో వేయడం వల్ల భూమిలో నుంచి సారం తగ్గిపోయింది. ఈ సారం వల్ల ఏంటంటే పక్క రైతులు వచ్చేసి దాదాపు ఒక రెండు మూడు బస్తాలు ఎక్కువ వేశారు, నేను మూడు నాలుగు బస్తాలు ఎక్కువ వేద్దాం అనే ఉద్దేశంతో రైతులు అధిక మోతాదులో ఎరువులు వేసుకోవడం వల్ల ఏంటంటే
1: పోటీతత్వంతో
0: భూమి అనేది సారం కోల్పోయింది. ముందుగా మనం ఏంటంటే విత్తనం ముందే దాదాపు భూమిని చదును చేసుకున్నప్పుడు, దుక్కు దున్నప్పుడు ముందే మనం మొక్క పెట్టుకోవాలి అన్న స్థితిలో ఉన్నప్పుడు మనము ముందుగానే నేలకి మనకు పచ్చిరొట్ట ఎరువులు, మనకు జనుములు, పిల్లి పెసర్లు, అలసందలు ఇలాంటి పంటలు వేయగానే మనం వేసుకున్నట్లయితే మనకి 40 నుంచి 45 రోజుల పూత దశలో మనం ఒక ఎకరాకి ఒక బస్తా సూపర్ ఫాస్ఫేట్ అలా వేసుకొని దుక్కు దున్నేసుకున్నైతే, ప్రతి సంవత్సరం అలా చేసుకుంటూ ఉన్నట్లయితే నేల అనేది విరివిగా సారవంతమవుతుంది. మనము గత 30-40 ఏళ్ళ నుంచి రసాయనిక ఎరువులు వాడటం వల్ల నేల అనేది నిర్జీవమైపోతుంది. రాబోయే తరాలకి మనము అధిక పోషక విలువలతో కూడిన పంటలు పండాలంటే నేల అనేది సారవంతంగా ఉండాలి. ఆ సారవంతమైన నేలని తయారు చేసుకోవడానికి ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు, ఈ జీవన ఎరువులు అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంటుంది. ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం వల్ల ఏంటంటే రసాయనిక ఎరువుల వినియోగం కూడా మనం తగ్గించుకోవచ్చు. మనకు దాదాపుగా రైతులు ఏంటంటే దాదాపు మిరపకు వచ్చేసరికి తక్కువలో తక్కువ 10 బస్తాల వరకు రసాయనిక ఎరువులు వాడుతుంటారు. రైతును బట్టి ఏంటంటే 20 బస్తాల వరకు వాడిన రైతులు కూడా ఉంటున్నారు. ఆ రసాయనిక ఎరువులు తగ్గించుకోవడం ఏంటంటే ముందుగా ప్రత్యామ్నాయంగా ఏంటంటే పచ్చిరొట్ట ఎరువులు అనేది మనము పంట ముందు ఖచ్చితంగా వేసుకోవాలి ప్రతి రైతు.
1: సార్ మల్లికార్జున గారు, మరి ఇవాళ వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటి నేపథ్యంలో వాణిజ్య పంటలు వేస్తున్నటువంటి, ముఖ్యంగా మిరప పంట వేస్తున్నటువంటి రైతులు ఎటువంటి నీటి యాజమాన్య విధానాన్ని అనుసరిస్తే కఠినపడేదానికి అవకాశం ఉందంటారు?
0: ఈ వర్షాభావ పరిస్థితుల్లో వర్షం ఎప్పుడు వస్తుందనేది ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. ఒకవేళ వచ్చిన వర్షాన్ని మనం జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని దాన్ని నేలకు అందించి నేల ద్వారా మొక్కకి తీసుకొని మొక్క నుంచి మనం దిగుబడులు తీసుకోవాలి. కేవలం నీటి యాజమాన్యంతోనే సాధ్యమా అంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవాలి. అందులో ఒకటి ఈ నీటి యాజమాన్య పద్ధతులు. ఈ నీటి యాజమాన్య పద్ధతుల్లో మనం ముఖ్యంగా రైతులనేది ఎక్కువగా ఇప్పుడు చాలామందికి ఏంటంటే సూక్ష్మ సేద్యం అంటే ఇదేమో డ్రిప్ ఇరిగేషన్ అనేది మనకు రైతులు ఎక్కువగా అవలంబిస్తున్నారు. అన్ని రకాల పంటలకి మనం వేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి రైతు మనకి సాంప్రదాయ పద్ధతిలో నీటి అనేది వినియోగించుకోకుండా ఖచ్చితంగా ప్రతి రైతు మిరప వేసుకునే

0: మనము ఈ విధంగా నీటిని మనం సంరక్షించుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఏంటంటే మనం డ్రిప్ ద్వారా మనం వేసుకున్నట్లయితే ఈ వర్షాభావ పరిస్థితులు డ్రిప్ అనేది ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. దీని ద్వారా మనకి 80-90% నీరు అనేది సాంప్రదాయ పద్ధతిలో సాగు చేసేదానికంటే ఈ డ్రిప్ వ్యవసాయ పద్ధతి ద్వారా మన ఈ సూక్ష్మ సేద్యం ద్వారా మనము 80-90% నీటిని ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ చిన్న సన్నకారు రైతులు కలిసి ఉన్నట్లయితే మనకు తొలకరి వర్షాలు వచ్చే ముందే మనకి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనే పద్ధతిగా ముందు ఏంటంటే మనకు వర్షాలు వచ్చే ముందే మనము ఏంటంటే పిఎండిఎస్ ఈ పద్ధతి ద్వారా మనము విత్తనాలు దాదాపు 17-18 రకాల విత్తనాలు మనం భూమిలో చల్లుకున్నట్లయితే అవి ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ ఎకరాకు వచ్చేసి మనకు 30 కిలోల విత్తనాలు వచ్చేసి మనకు ఈ పిఎండిఎస్ ద్వారా మనం అందిస్తున్నాం. దీని ద్వారా అయ్యే ఖర్చు ఏంటంటే మనకు 1300 రూపాయల దాకా మనకు ఖర్చు వస్తుంది. దీని ద్వారా ఏమైందంటే మనకి భూమిలో ఉన్న ఏంటంటే తేమ శాతం పెరిగిపోతుంటుంది మనకు ముఖ్యంగా. ఇంకోటి ఏంటంటే మనకు కమ్యూనిటీ ఫామ్ పాండ్స్, మనకేంటంటే ఫామ్ పాండ్స్ వచ్చేసి మనకు రైతులందరూ గుంతలు తీసుకుంటుంటారు ఎక్కువగా రైతులు. ఈ కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ ద్వారా ఏంటంటే మనకు ప్రభుత్వం కూడా రాయితీ ఇస్తుంది. 24 లక్షల రూపాయల చొప్పున మనకు యూనిట్ ధర ఉంటే ప్రభుత్వ రాయితీ అందులో దాదాపుగా 18 లక్షల దాకా ఈ కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ ద్వారా మనం చేసుకోగలుగుతాం. దీనివల్ల ఏంటంటే ఈ ఫామ్ పాండ్స్ ద్వారా వర్షం పడినప్పుడు ఆ నీరు అనేది ఎటు పక్కకి వెళ్ళిపోకుండా ఈ ఫామ్ పాండ్లో మనకు నిల్వ ఉంటుంది. ఈ నిల్వ ఉంచిన నీరుని మనము దాదాపుగా అన్ని అవసరాలకి మనకు మొక్కకు పూత దశ పిండి దశలో ఉన్నప్పుడు లేకుంటే మొక్కకి గిడచబారుతున్న టైంలో బెట్టకు వచ్చిన టైంలో ఈ మనం ఈ ఫామ్ పాండ్లో ఉన్న వాటిని మనము సవినియంగా వినియోగించుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే బోర్వెల్పై ఆధారాన్ని మనము తగ్గిస్తుంది ఈ ఫామ్ పాండ్ ద్వారా. ఎందుకంటే మనకు ఈ గుంతల్లో నీళ్లు ఉన్నాయి, ఈ మోటార్ ద్వారా మనం ఏంటంటే సాగు చేసుకోవచ్చు నిదానంగా.
1: ఈ మిరప అనేది వాణిజ్యపరంగా చాలా పెట్టుబడితో కూడినటువంటి పంట. చాలా మంది ఈ మధ్య కాలంలో మధ్య దళారీలు రంగప్రవేశం చేసి నాసి రకం విత్తనాలు రైతు కంటగడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి రైతు ఆరుగాలం కష్టపడి తీరా పంట చేతికి వచ్చే లోపల తక్కువ దిగుబడి వచ్చి నష్టపోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విత్తన కొనుగోలు సమయంలో రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా విత్తన శుద్ధి చేసి వేసుకుంటే ప్రాథమికంగా ఎలాంటి తెగులు రాకుండా ఉండడానికి అవకాశం ఉందంటారు? ముఖ్యంగా పెట్టుబడి విషయంలో ఎలాంటి ఆదాయం ఈ విత్తన శుద్ధి ద్వారా పొందవచ్చు అంటారు?
0: ముఖ్యంగా రైతులు మనము అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే ఒకసారి గుర్తు చేస్తున్నాను, మొక్కకు కూడా ప్రాణం ఉంటుందని చెప్పి మనకి సుభాష్ చంద్రబోస్ గారు మనకు చెప్పారు. అదేవిధంగా మనం కూడా ఒక మొక్క అనుకుంటే మనకు జ్వరం రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా అనుకుంటే మనం హెల్దీగా 3 పూట్ల మనం తినడం, తగినంత నీరు తీసుకోవడం, తగినంత వ్యాయామం చేసుకోవడం. మొక్కలకు కూడా ఏంటంటే మనకి మనం పంట విత్తే ముందే విత్తన శుద్ధి చేసుకోవడం, విత్తనాల ద్వారా సంక్రమించే శిలీంధ్రాల ద్వారా బ్యాక్టీరియాల ద్వారా చాలా మొక్కకి ఏంటంటే నారుకుళ్ళు తెగులు, వేరు తెగులు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఇవన్నీ కేవలం శిలీంధ్రాల ద్వారానే వస్తుంటాయి. అదేవిధంగా ఏంటంటే రసం పులిచే పిరుగులు, వాటి నివారణకు కూడా ఈ విత్తన శుద్ధి అనేది చాలా ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకు ఎక్కువగా మనకు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు ఉంటుంది. ఆ మందు మనకు 3 గ్రాములు ఈ విధంగా తీసుకున్న మనకి విత్తన గ్రాములకి ఈ విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ముఖ్యంగా నేలలో విత్తనాల ద్వారా సంక్రమించే రసం పీల్చి పురుగుల నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు విత్తన శుద్ధి ద్వారా మనకు జీవన ఎరువుల ద్వారా చూసుకుంటే మనకి 10 గ్రాములు ట్రైకోడర్మా విరిడి 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకోగలిగితే విత్తనాల ద్వారా సంక్రమించే వివిధ రకాల బ్యాక్టీరియా శిలీంధ్రాల వచ్చే వ్యాధులు మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా మనకు మిరప పంటలో మొదటి దశలో వచ్చే తెగుళ్ళు అయినటువంటి నారుకుళ్ళు తెగులు, వేరుకుళ్ళు మనము నివారించుకోవచ్చు. ఈ విత్తన శుద్ధి ద్వారా ముఖ్యంగా మనకు 10 రూపాయలు 100 రూపాయల ఖర్చుతోటి అయిపోయేది. మనకు తర్వాత పంట వచ్చిన తర్వాత రసం పీల్చే పురుగులు, నారుకుళ్ళుకి, వేరుకుళ్ళుకి తెచ్చే మందులు ఎక్కువ పెట్టుకునే బదులు ఈ మొదటి దశలోనే మనము విత్తన దశలోనే వాటిని విత్తన శుద్ధి ద్వారా మంచి నాణ్యమైన విత్తనాలు మనం వేసుకున్నట్లయితే మనకు వీటిని కొంతవరకు మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చాలామంది రైతులు నర్సరీని ఎంచుకొని అక్కడి నుంచి మనం ఏంటంటే ప్రధాన పంటలో మనం మిరప నాట్లు వేసుకున్నాం. ఈ మిరప నాట్లు వేసుకునే ముందు దాదాపుగా ఆ నారు ప్రధాన పంటల్లో వేసేటప్పుడు అంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందును మనకు ఏంటంటే రసం పీల్చే పురుగులకు వీటన్నిటికీ మనం ఒక బకెట్లో ముంచేసుకొని మనకు నాటుకున్నట్లయితే వేర్లని దాదాపుగా అవే పంటని మనం 30-35 రోజుల వరకు ఎటువంటి

0: చీడపీడలు ఆశించకుండా మనము నిర్మూలించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, చాలామంది రైతులు లూజ్ ప్యాకెట్లలో నుంచి తీసుకుంటారు. మనకు ధృవీకరించిన ఎరువులు పురుగు మందుల షాపులలోనే మనము విత్తనాలు అనేది తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి రైతు తప్పనిసరిగా ఏ విధంగా అంటే, అతను తీసుకున్న మిరప విత్తనాల నుంచి కానీ, పురుగు మందులు కానీ, తెగులు మందు కానీ, మనం యూరియా బస్తా తీసుకున్న ఎరువులు తీసుకున్న ప్రతి దానికి, మీరు షాపు నుంచి ఏం తీసుకున్నా కూడా ఖచ్చితంగా రసీదు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఇప్పుడు నేను తనకు తెలిసిన వాడే కదా, మేము తీసుకోలేదు అంటే, రేపు ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు మాకేంటి ప్రూఫు, మేము మీరు మా దగ్గర తీసుకోలేదు అన్న ఈ విధంగానే అవతల వాళ్ళు ఉంటుంటారు. ఇంకోటి ఏంటంటే, మనం ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకొచ్చి మనం దీని ద్వారానే మనకు ఈ విధంగా అయిందని మనం చెప్పలేము. ఎందుకంటే పంచభూతాల్లాగా మనకు గాలి, నీరు అన్ని రకాలుగా మనకు ఏ విధంగా కావాలో, వ్యవసాయానికి కూడా నీటి ద్వారా కావాలి. అదేవిధంగా ఎరువులు అనేది అవసరం, పురుగు మందులు అనేది అవసరం, విత్తనాలు అనేది అవసరం. ముఖ్యంగా చెప్పాలంటే సరైన యాజమాన్య పద్ధతులు. మనము విత్తనం దగ్గర నుంచి మనం పంట కోత దశలో ఇంటన్నింటినీ ఏదో ఒక దశలో మనం యూజ్ చేసుకున్నాం, కానీ ప్రతి దానికి ధృవీకరించబడిన సంస్థ ద్వారానే మనము కొనుగోలు చేయాలి. మనం కొనుగోలు చేసిన తర్వాత తప్పనిసరిగా రసీదు అనేది మనము తీసుకొని మన జాగ్రత్తకు పంచుకోవాలి.
1: సార్, మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్నినో, సూపర్ ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది, రైతాంగం ఈ వాణిజ్యపరంగా పంటలు వేస్తే నష్టపోయేదానికి అవకాశం ఉందని చెప్తూ శాస్త్రవేత్తలు చెప్తున్నారు, వ్యవసాయ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతాంగం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అంటే అటు పంటల నమోదు విషయంలో అయితేనేమి, బీమా విషయంలో అయితేనేమి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రైతు నష్టపోకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు?
0: ప్రస్తుత వ్యవసాయ పరిస్థితుల్లో ఏంటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో మనకు వాతావరణం అనేది సరిగా ఉండదు అనేది వాతావరణ శాఖ మనకు తెలియజేస్తుంది. అధిక వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చు, లేకుంటే పూర్తిగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా మనం సాగు చేసిన పంటకి అనుకోని విపత్కర పరిస్థితుల్లో మనం ఏం చేసుకోవాలంటే, తప్పనిసరిగా ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమంలో మనం పాలుపంచుకొని, అదేవిధంగా గవర్నమెంట్ వారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది ప్రతి రైతుకి, ఇప్పుడు ఏంటంటే ప్రతి రైతు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ అనేది తన పంటకు చేయించుకోవాలి. బీమా చేయించుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా సహాయం అందుతుంది. ఇందులో బీమా అనేది అందులో ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా వేసిన ప్రతి పంటకి బీమా చేయించుకొని ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా సహాయం పొందగలరు. అదేవిధంగా ఏంటంటే, పంటను వేసిన ప్రతి రైతు అనేది గ్రామంలోని గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా రైతు సేవా కేంద్రాల నందు సంప్రదించి తప్పనిసరిగా మీ పంటను ఏ సర్వే నంబర్లో వేశారు అనేది ఖచ్చితంగా ఈ క్రాప్ నమోదు, పంట నమోదు అనేది మనకు గత 7-8 సంవత్సరాల నుంచి మనకు చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు బీమా చేయించుకున్నా కూడా పంట నమోదు అనేది చేయించుకున్నట్లయితే మనకి ఈ బీమా అనేది వర్తించదు. తప్పనిసరిగా ఏంటంటే, ఈ విపత్కర పరిస్థితుల్లో పంటల బీమా చేయించుకోవాలి. అదేవిధంగా రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ శాఖ ద్వారా తప్పనిసరిగా ఈ పంట నమోదు అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎక్కువగా రైతాంగం సేంద్రియ పద్ధతిలోనే ఈ పురుగులు అనేది నివారించుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఏంటంటే, మనకు బీజామృతాలు, ఘనజీవామృతాలు, పంచగవ్య కషాయాలు, ఇటువంటి ఈ కషాయాల ద్వారా అగ్నియాస్త్రం, నీమాస్త్రం, ఈ విధంగా ఏంటంటే మనం ప్రకృతి ద్వారా వచ్చే వాటినే మనం ప్రకృతికి అందించుకొని మనకు అదేవిధంగా మొక్కలకు అందించినట్లయితే, ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా కూడా మనము రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకొని, అదేవిధంగా ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ప్రకృతికే ఇచ్చి మనకు అధిక దిగుబడులు పొందవచ్చు. అదేవిధంగా పెట్టుబడులు అనేది ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ మోతాదులో తక్కువ ఖర్చుతోటి సాగు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అధిక దిగుబడులు పొంది ఎక్కువగా లాభాలు పొందవలేను.
1: మిరపలో ఎలాంటి సాగు విధానాన్ని అనుసరిస్తే మంచి దిగుబడి తీసుకోవచ్చో చక్కటి విషయాలు రైతాంగానికి తెలియజేశారు. నమస్కారం సార్.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు ఎల్నినో పరిస్థితుల్లో వాణిజ్యపరంగా మిరప సాగు చేపడుతున్న రైతులకు సూచనలు, సలహాలు గురించి తుమ్మల చెరువు గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీ పి మల్లికార్జున్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు కార్యక్రమంలో జానపద గేయాలు వింటారు.

మీరింతవరకు జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం 7:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి ప్రముఖ పాత్రికేయులు పరిమళ శ్రీనివాస్ గారి ప్రసంగం వింటారు.
1: గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో గ్రామీణ భారతదేశంలో జీవనోపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ను ప్రారంభించారు. మహమ్మారి కోవిడ్-19 వల్ల పెద్ద సంఖ్యలో స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు గ్రామాల్లో సాధికారత మరియు జీవనోపాధి అవకాశాలను అందించడానికి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పేరుతో భారీ ఉపాధి మరియు గ్రామీణ ప్రజాపనుల కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 2020 జూన్ 20 బీహార్లోని ఖగారియా జిల్లా తెలిహర్ బ్లాక్ బెల్దోర్ గ్రామం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిఎం ఈ పథకాన్ని ప్రారంభించారు. అత్యధికంగా వలస కార్మికులు తిరిగి వచ్చిన 6 రాష్ట్రాలపై బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా వీటిపైన దృష్టి సారించింది ఈ పథకం. 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో 25 కేటగిరీల పనులు దృష్టి కేంద్రీకరించింది. ఈ 125 రోజుల అభియాన్ మిషన్ మోడ్లో పనిచేస్తుంది. 670,000 వలస కార్మికులకు 125 రోజుల ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ యోజన. ఈ సంఖ్య గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వెళ్లిన మొత్తం వలస కార్మికుల్లో దాదాపు 3/2. 50,000 కోట్ల వనరుల ప్యాకేజ్తో ఒకవైపు వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు మరియు మరోవైపు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు 25 రకాల పనులను కేంద్రీకరించి వాటిని ముమ్మరంగా అమలు చేయడం ఇందులో భాగంగా ఉంది. 6 రాష్ట్రాల సీఎంలు మరియు ప్రతినిధులు, సో వివిధ కేంద్ర మంత్రులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన బీహార్లోని ఖగారియా జిల్లాలో తెలిహర్ గ్రామస్తులతో రిమోట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిఎం సంభాషించారు. వలసదారుల ప్రస్తుత ఉపాధి స్థితి మరియు లాక్డౌన్ కాలంలో ప్రారంభించిన వివిధ సంక్షేమ పథకాలు వారికి అందుబాటులో ఉన్నాయా లేవా అని ప్రధానమంత్రి వారిని ఆరా తీశారు. పేదలు మరియు వలసదారుల సంక్షేమం పట్ల కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ శ్రద్ధ వహిస్తున్నాయని ప్రధాని తెలిపారు. పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద 175 లక్షల కోట్ల ప్యాకేజీతో ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. స్వస్థలాలకు తిరిగి రావాలనుకునే వలస కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రామిక్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా నడిపాయని ఆయన చెప్పారు. పేదల సంక్షేమం కోసం, వారి ఉపాధి కోసం చేపట్టిన బృహత్తర పథకంగా ప్రారంభం రోజును చారిత్రాత్మక దినంగా పిఎం అభివర్ణించారు. ఈ పథకం మన కార్మిక సోదరులు, సోదరిమణులకు, మన గ్రామాల్లో నివసిస్తున్న యువతకు, సోదరిమణులు, కుమార్తెల కోసం అంకితం చేయబడిందన్నారు. ఈ ప్రచారం ద్వారా కార్యకర్తలకు, కార్మికులకు ఇంటి దగ్గర పని కల్పించడమే తమ ప్రయత్నంగా తెలిపారు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద మన్నికైన గ్రామీణ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి 50,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. గ్రామాల్లో ఉపాధి పనులు, వివిధ పనుల అభివృద్ధి కోసము 25 పని ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు ప్రధానమంత్రి. ఈ 25 పనులు లేదా ప్రాజెక్టులు పేదలకు గ్రామీణ గృహాలు, తోటల పెంపకం, జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు, పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ టాయిలెట్లు, గ్రామీణ మండీలు, గ్రామీణ రోడ్లు, పశువుల షెడ్లు, అంగన్వాడీ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు వంటి గ్రామాల అవసరాలను తీర్చడానికి సంబంధించినవిగా పిఎం వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ అభియాన్ ఆధునిక సౌకర్యాలను కల్పిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. యువతకు, పిల్లలకు సహాయం చేయడానికి ప్రతి గ్రామీణ ఇంటిలో చౌకగా హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడం ద్వారా చాలా ఆవశ్యకమని ఆయన అన్నారు. పట్టణ

కంటే. సో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా అంతర్జాలాన్ని వినియోగించడం ఇదే తొలిసారి అని ప్రధానమంత్రి అన్నారు. అందువల్ల ఫైబర్ కేబుల్ వేయడం ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం కూడా ఈ అభియాన్లో భాగమని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్కు స్వయం సమృద్ధి గల రైతులు కూడా అంతే అవసరమని ప్రధానమంత్రి అన్నారు. దేశంలో ఎక్కడైనా రైతు తన ఉత్పత్తులను స్వేచ్ఛగా విక్రయించుకునేలా, తన ఉత్పత్తులకు మంచి ధరను అందించే వ్యాపారులతో నేరుగా కనెక్ట్ అయ్యేలా అవాంఛిత నియమాలు, నిబంధనల సంఖ్యలను తొలగించడం ద్వారా ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసిందని ఆయన అన్నారు. రైతులను నేరుగా మార్కెట్తో అనుసంధానం చేస్తున్నారని, కోల్డ్ స్టోరేజ్ తదితర అనుసంధానాలకు ప్రభుత్వము 100,00,000 పెట్టుబడి అందించిందని మోదీ చెప్పారు. ఈ అభియాన్ 12 వేర్వేరు మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల మధ్య ఏకీకృత ప్రయత్నంగా ఉంటుంది. అవి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, రోడ్లు, రవాణా మరియు హైవేలు, గనులు, తాగునీరు మరియు పారిశుద్ధ్యం, పర్యావరణం, రైల్వేలు, పెట్రోలియం మరియు సహజ వాయువు, కొత్త మరియు పునరుత్పాదక శక్తి న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, సరిహద్దు రోడ్లు, టెలికాం మరియు వ్యవసాయపు శాఖలు. ఈ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, నోడల్ మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయంతో పథకాన్ని అమలు చేయబడింది. గుర్తించబడిన జిల్లాల్లో వివిధ పథకాలను సమర్థవంతంగా సకాలంలో అమలు చేయడాన్ని పర్యవేక్షించడానికి జాయింట్ సెక్రటరీ మరియు అంతకంటే ఎక్కువ స్థాయి కేంద్ర నోడల్ అధికారులను నియమించారు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అమలయ్యే రాష్ట్రాల జాబితా ఈ విధంగా ఉంది. బీహార్లో మొత్తం 32 డిస్ట్రిక్ట్స్లలో 12 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో 31 డిస్ట్రిక్ట్లకు గాను 5 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది. మధ్యప్రదేశ్లో 24 డిస్ట్రిక్ట్స్కి గాను ప్రస్తుతం 4 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది. రాజస్థాన్లో 22 డిస్ట్రిక్ట్స్, అందులో 2 జిల్లాలని ఈ పథకం కింద, అదేవిధంగా ఒడిశాలో 1 జిల్లా, జార్ఖండ్లో 3 జిల్లాలని, మొత్తం 27 జిల్లాలని గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద అమలయ్యే విధంగా చేర్చడం జరిగింది. ఈ పథకం కింద ప్రాధాన్యతపై చేపట్టడానికి లక్ష్యంగా పెట్టుకున్న 25 పనులు: 1 కమ్యూనిటీ శానిటేషన్ సెంటర్, గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, 14వ ఎఫ్సి నిధుల కింద పనులు, జాతీయ రహదారి పనులు, నీటి సంరక్షణ మరియు హార్వెస్టింగ్ పనులు, బావుల నిర్మాణం, ప్లాంటేషన్ పనులు, హార్టికల్చర్, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, గ్రామీణ గృహ నిర్మాణ పనులు, గ్రామీణ కనెక్టివిటీ మరియు జీవనోపాధి కోసం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫామ్ ఫండ్స్ నిర్మాణము, పశువుల షెడ్ల నిర్మాణము, పౌల్ట్రీ షెడ్ల నిర్మాణము, మేకల షెడ్ల నిర్మాణం, వర్మీ కంపోస్ట్ నిర్మాణాల మరియు రైల్వే పనులు, రూర్బన్ పథకము, పిఎం కుసుమ్ పథకము, భారత్ నెట్ అండ్ క్యాంపా ప్లాంటేషన్, పిఎం ఊర్జా గంగా ప్రాజెక్ట్, కేవీకే శిక్షణ, జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ డిఎంఎఫ్టి పనులు గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద చేర్చబడ్డాయి. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ప్రధాన లక్ష్యాలు: కోవిడ్ కారణంగా స్వస్థలాలకు తిరిగి వచ్చే వలసదారులకు మరియు అదేవిధంగా ప్రభావితమైన గ్రామీణ పౌరులకు జీవనోపాధాన్ని, అవకాశాన్ని కల్పించడం, ప్రజా మౌలిక సదుపాయాలతో గ్రామాలను సంతృప్తిపరచడం, జీవనోపాధి అవకాశాలను సృష్టించడం, పంచాయతీ భవనాలు, వివిధ జీవనోపాధి ఆస్తులు మరియు కమ్యూనిటీ కాంప్లెక్సులు, అనేక రకాల పనుల నేపథ్యంలో ప్రతి వలస కార్మికుడు రాబోయే 125 రోజుల్లో తన నైపుణ్యానికి అనుగుణంగా ఉపాధిని పొందగలుగుతాడు. ఈ కార్యక్రమం దీర్ఘకాలికంగా జీవనోపాధుల విస్తరణకు, అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యొక్క ప్రయోజనాలు: ఈ పథక ప్రారంభ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా ప్రకటించారు. ఈ పథకం వలన వలస కూలీల ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల అవుతుంది, రాష్ట్రాల్లో నిరుద్యోగిత తగ్గుతుంది మరియు ప్రజలకు ఉపాధి లభిస్తుంది. ఈ పథకంతో దేశంలోని వలస కూలీలకు లబ్ధి అందించబడుతుంది. స్వయం సమృద్ధి భారత్ పథకం కింద ప్రాంతీయ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడానికి ఈ కార్యక్రమం సహకరిస్తుంది. ఈ పథకానికి 50,000 కోట్ల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 12 మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, రహదారి రవాణా తదితర 12 మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తున్నాయి. పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద పనులు కూలీల నైపుణ్యాన్ని బట్టి వారికి పనులు కేటాయించబడతాయి. పేద, వలస కూలీలు మరియు కార్మికులకు ఉపాధి అవకాశాలు దీనిలో కల్పించబడతాయి. 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ఈ పథకము
120

రోజుల పాటు అమల్లో ఉంటుంది. లాక్డౌన్ కారణంగా స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వలస కూలీలకు ఈ పథకం కింద ఉపాధి అందించబడుతుంది. ఈ పథకానికి దరఖాస్తుకు అవసరమైన పత్రాల జాబితా, మొదటగా బర్త్ సర్టిఫికేట్ అవసరం, సో మొబైల్ నెంబర్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డ్, నివాస పత్రము, బ్యాంక్ ఖాతా పాస్బుక్, దరఖాస్తుదారుని ఆధార్ కార్డ్, కనీసము వ్యక్తికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ కింద వచ్చే ఈ పథకాల జాబితా ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం అమలు చేస్తున్న 25 పథకాలను ప్రజలకు చేరవేస్తారు. ఈ పనిని 125 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. వ్యవసాయ పరిశోధన మరియు విద్యా విభాగం మంత్రిత్వ శాఖ నుండి శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి పథకాలని, రక్షణ మంత్రిత్వ శాఖ నుండి సరిహద్దు రహదారులను, టెలికమ్యూనికేషన్ విభాగం నుండి భారత్ నెట్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ నుండి పిఎం కుసుమ్ పథకాన్ని అమలు చేయడం, అదేవిధంగా పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ నుండి ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ అమలు, పర్యావరణము మరియు అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ సిఏఏ ఎంపీఏ నిధులు, తాగునీరు మరియు పరిశుద్ధ విభాగం నుండి గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్, రైల్వే మంత్రిత్వ శాఖ నుండి రైల్వే పనులు, గనులు మంత్రిత్వ శాఖ నుండి జిల్లా గనుల యొక్క నిధిని వాడడము, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ భారత్మాల మరియు ఇతర పథకాలని అమలు చేయడం, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నుండి ఆర్థిక సంఘం యొక్క నిధుల యొక్క అమలు, గ్రామీణాభివృద్ధి విభాగము శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ని అమలు చేయడం, గ్రామీణాభివృద్ధి విభాగం నుండి మహాత్మాగాంధీ నరేగా పనులను చేపట్టడం, గ్రామీణాభివృద్ధి విభాగం నుండి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి విభాగం నుండి ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనని పనులు

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు విద్యా ఉద్యోగ సమాచారం. విద్యా సమాచారం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ప్రవేశాలు. డాక్టర్ వైఎస్ఆర్ ఆర్టికల్చరల్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి ఆర్టిసెట్ 2026 ద్వారా డిప్లొమా ఇన్ ఆర్టికల్చర్ పూర్తి చేసిన అభ్యర్థులకు 4 సంవత్సరాల బీఎస్సీ ఆనర్స్ ఆర్టికల్చర్ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. కోర్సు వివరాలు: బీఎస్సీ ఆనర్స్ ఆర్టికల్చర్ 4 సంవత్సరాల డిగ్రీ, డిప్లొమా ఆర్టికల్చర్ అభ్యర్థులకు లేటరల్ అడ్మిషన్. ఈ కోర్సులో మొత్తం 91 సీట్లు ఉన్నాయి. జనరల్ కోటా 81 సీట్లు, పేమెంట్ కోటా 2 సీట్లు, ఈడబ్ల్యూఎస్ కోటా 8 సీట్లు. విశ్వవిద్యాలయ కళాశాలలు 61 సీట్లు కలిగి ఉన్నాయి. అఫిలియేటెడ్ కళాశాలలు 30 సీట్లు కలిగి ఉన్నాయి. డాక్టర్ వైఎస్ఆర్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ ఆర్టికల్చర్ ఉత్తీర్ణులై ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరంలో డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కౌన్సిలింగ్ సమయంలో ఫైనల్ మార్క్స్ మెమో, పాస్ సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి. ప్రవేశాలు ఆర్టిసెట్ 2026 ర్యాంక్ ఆధారంగా కల్పిస్తారు. 2026 డిసెంబర్31 నాటికి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 17-22 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు గరిష్టంగా 25 సంవత్సరాలు, దివ్యాంగుల అభ్యర్థులకు గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలి. నిర్దేశించిన దరఖాస్తు ఫామ్ను పూర్తిగా నింపి అవసరమైన ధృవపత్రాలు ఫీజు రసీదుతో కలిపి రిజిస్ట్రార్ డాక్టర్ వైఎస్ఆర్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్న గూడెం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వెంకటరామన్న గూడెం చిరునామాకు వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా పంపాలి. ఫీజు ఆన్లైన్ ద్వారా లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించవచ్చు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు, ఇతరులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు ఉంటుంది. 26 దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ అవుతుంది. పూర్తి వివరాలు చూసినట్టయితే మీరు సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ చిరునామా drysrhu.ap.government.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి drysrhu.ap.government.in. ఉద్యోగ సమాచారం. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో 80, తెలంగాణలో 50 ఖాళీలున్నాయి. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కనీసం 1 ఏడాది ఉద్యోగ అనుభవం, స్థానిక భాషలో రాయటం, చదవటం, అర్థం చేసుకోవటం వచ్చి ఉండాలి. 1 ఆగస్టు 2026 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, దివ్యాంగుల అభ్యర్థులకు 15 ఏళ్ళు వరకు వయసులో సడలింపులు వర్తిస్తాయి. నెలకు వేతనం 48,000 రూపాయల నుంచి, అంటే 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయల వరకు ఉంటుంది. ఇంకా అలవెన్సులు అదనంగా లభిస్తాయి. ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్టు, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూలతో ఎంపిక జరుగుతుంది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులకు, మాజీ సైనికోద్యోగుల అభ్యర్థులకు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 175 రూపాయలు ఉంటుంది. 7 సెప్టెంబర్ 7వ తేదీ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అవుతుంది.

పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ చిరునామా www.bankofbaroda.bank.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, www.bankofbaroda.bank.in. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

0: మీరింతవరకు విన్న ఈ పాట సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడినటువంటి పాట. సంగీతం అనూపు రుబెన్స్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు తెలుసుకుందాం రండి శీర్షికన. ఈనాటి అంశం గవర్నమెంట్ స్కీమ్స్ గురించి సమాచారం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కథతో పాటు మన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని ముఖ్యమైన సంక్షేమ ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుందాం. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు, తన భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి జీవించేవారు. రామయ్యకు కొద్దిపాటి పొలం ఉంది. పంట పండితే ఆదాయం వస్తుంది, పంట సరిగ్గా పండకపోతే ఇబ్బందులు వస్తాయి. ఒకరోజు రామయ్య పొలంలో పనిచేస్తూ మనలాంటి చిన్న రైతులకు ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా అని ఆలోచించసాగాడు. అంతలో పక్క గ్రామానికి చెందిన అతని స్నేహితుడు వచ్చాడు. రామయ్య, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గురించి తెలుసా? అర్హత ఉన్న రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. నీకు అర్హత ఉంటే వివరాలు తెలుసుకో అన్నాడు. రామయ్య వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి తనకు అర్హత ఉందని తెలుసుకున్నాడు. అదే రోజు ఇంటికి వచ్చిన రామయ్యకు మరో సమస్య కనిపించింది. లక్ష్మి ఇంకా కట్టెల పొయ్యి మీదే వంట చేస్తుంది. పొగతో ఆమెకు ఇబ్బంది కలుగుతుంది. ఒకరోజు ఈ విషయం గురించి రామయ్య లక్ష్మి మాట్లాడుకుంటూ పొలం పనికి వెళ్తున్న సమయంలో అప్పుడు గ్రామంలోని మహిళా సంఘం సభ్యురాలు చెప్పింది, లక్ష్మమ్మ ప్రధానమంత్రి ఉజ్వల యోజన గురించి తెలుసుకో. అర్హత ఉంటే వంట గ్యాస్ కనెక్షన్ పొందే అవకాశం ఉంటుంది అని చెప్పింది. లక్ష్మికి ఆ విషయం ఎంతో ఆనందం కలిగించింది. కొన్ని రోజుల తర్వాత రామయ్య కుటుంబం మరో మంచి వార్త విన్నది. ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాల ద్వారా అర్హులైన కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి సహాయం అందిస్తుందని తెలిసింది. మన పిల్లలకు కూడా ఒక మంచి ఇల్లుంటే ఎంత బాగుంటుంది అని లక్ష్మి సంతోషించింది. ఇక వారి పెద్ద కుమార్తె, అంటే ఎవరి పెద్ద కుమార్తె, రామయ్య లక్ష్మల్ల లక్ష్మి ఉంది కదా, వారి పెద్ద కుమార్తె సీత చదువులో చాలా చురుకైంది. కానీ చదువుకు అయ్యే ఖర్చు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు. పాఠశాలలో ఉపాధ్యాయురాలు సీతతో, రామయ్య కూతురు సీతతో మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్నో స్కాలర్షిప్లు, విద్యా పథకాలు అందిస్తుంది, నీకు అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకో అని ఉపాధ్యాయురాలు సీతతో చెప్పింది. సీతకు కొత్త ఆశ కలిగింది. తన చదువును మరింత శ్రద్ధగా కొనసాగించింది.

0: కొన్ని రోజుల తర్వాత రామయ్య కుమారుడు, అంటే లక్ష్మీ రామయ్య కుమారుడు రాజు ఒక మాట చెప్పాడు వాళ్ళ తల్లిదండ్రులతో. ఏమని చెప్పాడంటే, అమ్మా నాన్న, మా సారు ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి చెప్పారు. బ్యాంకింగ్ సేవలు అందరికీ చేరేలా ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పారు. బ్యాంకు ఖాతా, పొదుపు, డిజిటల్ చెల్లింపులు ఇవన్నీ నేటి జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. ప్రభుత్వం ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావటానికి పలు కార్యక్రమాలు చేపడుతుంది అని చెప్పాడు. ఇలా రామయ్య కుటుంబానికి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారం కనిపించింది. ఒకరోజు గ్రామసభలో రామయ్య లేచి ఇలా అన్నాడు, ప్రభుత్వ పథకాలు మన కోసమే ఉన్నాయని తెలుసుకోవటం చాలా ముఖ్యం, కానీ వాటి గురించి సరైన సమాచారం తెలుసుకోవటం ఇంకా ముఖ్యం. అర్హత ఉన్నవారు సంబంధిత అధికారులను సంప్రదించి ప్రయోజనం పొందాలి. అప్పుడు గ్రామం ఉంటారు కదా, ఆ గ్రామం యొక్క పెద్ద ఒక మాట చెప్పారు, ప్రభుత్వ పథకం అంటే కేవలం ఒక సహాయం కాదు, ఒక కుటుంబానికి కొత్త ఆశ, ఒక పిల్లవాడికి మంచి భవిష్యత్తు, ఒక రైతుకు ధైర్యం, ఒక మహిళకు భరోసా. శ్రోతలారా, రామయ్య కథ మనలో చాలా కుటుంబాల కథ కావచ్చు. మనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలేమిటి, మనకు అర్హత ఉందా, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి, తెలుసుకుందాం కూడా. అయితే ఒక ముఖ్యమైన విషయం, పథకాల పేరుతో వచ్చే తప్పుడు ఫోన్ కాల్స్, అనధికారిక లింకులు, మోసపూరిత సందేశాలను నమ్మకండి. అధికారిక ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక వెబ్సైట్లు, సేవా కేంద్రాల ద్వారా మాత్రమే సమాచారాన్ని నిర్ధారించుకోండి. సమాచారం తెలుసుకుందాం, అర్హత ఉంటే పథకాలను సద్వినియోగం చేసుకుందాం, మన కుటుంబాన్ని మన సమాజాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇది ఒక కుటుంబం కథ మాత్రమే కాదు, ప్రభుత్వ పథకాల ద్వారా మార్పు కోసం ఎదురు చూస్తున్న ప్రతి కుటుంబం కథ. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా మనవంతు సహకారం అందిద్దాం. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా మనవంతు సహకారం అందిద్దాం. ఇంతటితో ఈరోజు కార్యక్రమం ముగిస్తున్నాం. మరో ఆసక్తికరమైనటువంటి సమాచారంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం గవర్నమెంట్ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు గురించి సమాచారం తెలుసుకున్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఇప్పుడు కార్యక్రమంలో ఒక సినిమా పాట వింటారు.

మీరింతవరకు విన్న ఈ పాట సిద్ధార్థ నటించిన బొమ్మరిల్లు చిత్రం నుంచి. సిద్ధార్థ పాడినటువంటి పాట విన్నారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం అనంత శ్రీరామ్. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం 8:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సరిహద్దు భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సింగపూర్తో ఆసియా వ్యాప్తంగా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత నావికుల సంక్షేమం, భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల జీవితాలను మెరుగుపరిచే విధంగా వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంతరిక్ష అంకుర సంస్థల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, వ్యవస్థాపకులతో ప్రధాన

0: మంత్రి న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రపంచం భారత్ వైపు చూసే విధంగా అనుకూల వ్యవస్థను దేశీయంగా సృష్టించాలని సూచించారు. అప్పుడే దేశ అంతరిక్ష రంగం ప్రపంచస్థాయి ప్రతిభకు, పెట్టుబడులకు ఆకర్షణ కేంద్రంగా మారగలదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతరిక్ష పరిశ్రమ, ఇతర సామాజిక అభివృద్ధి రంగాల మధ్య మరింత సహకారం ఉండాలని కూడా నరేంద్ర మోదీ సూచించారు. సరిహద్దు భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో ఉన్న సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బీ ప్రధాన కార్యాలయంలో పలు ప్రాజెక్టులను ఆయన ఈరోజు ప్రారంభించారు. అదేవిధంగా ఎస్ఎస్బీ క్యాంపులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, నేపాల్, భూటాన్ వంటి దేశాలతో ఉన్న బహిరంగ సరిహద్దులను కాపాడే బాధ్యతను ఎస్ఎస్బీ సమర్థవంతంగా నిర్వహిస్తోందని తెలిపారు. సిలిగురి కారిడార్ ప్రాముఖ్యతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో నిఘాను పెంచిందని ఆయన పేర్కొన్నారు. చొరబాట్లను నివారించడం, పశ్చిమ బెంగాల్ను, దేశాన్ని సురక్షితంగా ఉంచడం కేంద్ర ప్రభుత్వ సంకల్పమని అమిత్ షా వెల్లడిస్తూ,
1: मैं बांग्लादेश से आए हुए हिंदू, सिख, जैन शरणार्थियों को वादा कर जाता हूं कि 6 माह में आप सभी को हम नागरिकता दे देंगे. भारत सरकार के गृह मंत्रालय ने अपने सारे अधिकार बंगाल सरकार के 8 कलेक्टरों को दे दिए हैं. एक एक घुसपैठिए को चुन चुन कर पश्चिम बंगाल से निकालने का मैं फिर से एक बार बंगाल की जनता को वादा करना.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం, బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం రేపు జరగనుండగా బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం ఈ నెల 23న జరగనుంది. ఈ సమావేశాలకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించనుండగా ఆ శాఖ సహాయ మంత్రి రక్షా కట్సే సమావేశాలలో పాల్గొంటారు. యువత అభివృద్ధి, సాధికారతకు సంబంధించిన సహకారాన్ని బలోపేతం చేయడంపై బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం దృష్టి సారిస్తుందని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో విద్య, నైపుణ్యాలు, సంక్షేమం, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు జరుగుతాయని పేర్కొంది. బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశానికి 11 బ్రిక్స్ సభ్యదేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధి బృందాలు హాజరవుతున్నారని వెల్లడించింది. సింగపూర్తో ఆర్థిక భాగస్వామ్యాన్ని ఆసియా వ్యాప్తంగా పెంపొందించుకోవడానికి, వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఇండియా సింగపూర్ బిజినెస్ ఫోరం బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థులు, సింగపూర్ పారిశ్రామికవేత్తలు, భారతీయ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతదేశంలో పెట్టుబడి అవకాశాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. అదేవిధంగా సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి గాన్సియో హువాంగ్ ఇతర ప్రముఖులతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఇన్ఫ్లుయెన్జా వ్యాధి విస్తరణపైన నిరంతర అప్రమత్తత, పటిష్టమైన నిఘా అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో H1N1 ఇన్ఫ్లుయెన్జాకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని ఆయన ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన శాఖాపరమైన సమావేశంలో సమీక్షించారు. నిరంతరం లేదా తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర హెచ్చరిక సంకేతాలు ఉన్న వ్యక్తులు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెన్జా నియంత్రణ కోసం దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆసుపత్రులు, ప్రయోగశాలలు, ఇతర భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తున్నామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత నావికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని చెప్పారు. విదేశీ జెండాలు కలిగిన 2 నౌకలకు సంబంధించిన ఘటన గురించి ప్రస్తావిస్తూ, అందులోని 22 మంది భారత నావికులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. వారి భద్రత గురించి తెలుసుకునేందుకు సంబంధిత అధికారులతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని రణధీర్ జైస్వాల్ పేర్కొంటూ,
2: విదేశీ ఫ్లాగ్ హై ఉన్కే ఊపర్ కిసి ఔర్ కే ఝండా లగా హువా హై కిసి ఔర్ దేశ్ దూసరే దేశ్ కా ఉస్మే భారతీయ నాగరిక్ నావిక్ హై 22 ఏక్ మే 16 దూసరే మే 6 యే జో హమ్ లోగో కో అభీ తక్ పతా చలా హై కి ఉస్ 22 జో నాగరిక హమారే హై జో హమారే నావిక్ హై సురక్షిత హై ఔర్ జో అధికారీ గణ హై ఉన్సే హమ్ ఇస్ మామలే పర్ ఉన్సే హమ్ జుడే హువే హై తాకి హమ్ అప్నే లోగో కో ఉన్కి సురక్షా ఉన్కా దేఖ్భాల్ కర్ సకే.
0: బ్రిక్స్ ఐసీటీ ట్రాక్ సమావేశం సందర్భంగా టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీస్ ఐసీటీ రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి భారత్, బ్రెజిల్ దేశాలు

0: అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయని కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఈరోజు తెలిపింది. పూణేలో జరిగిన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్స్ మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, బ్రెజిల్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఫ్రెడరికో డి సిక్యారా ఫిల్హో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం డిజిటల్ ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళ్తుందని, డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలోని చిన్న సన్నకారు రైతులందరికీ కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో ప్రధానమంత్రి అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ ముఖ్యమైన కార్యక్రమంగా ఉంది. వినియోగదారులకు ధరల స్థిరత్వాన్ని కాపాడుతూనే రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూసేందుకు ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద గత కొన్నేళ్లుగా బడ్జెట్ కేటాయింపులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ తెలిపింది. 2024-25లో ఈ పథకం కింద వాస్తవ వ్యయం సుమారు 5,400 కోట్ల రూపాయలుండగా 2026-27 నాటికి అది 7,000 కోట్ల రూపాయలకు పైగా పెంచబడిందని గుర్తు చేసింది. 2026-27కు సంబంధించి ఇప్పటికే 6,05,00,000 రూపాయలకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇందులో నిన్నటి వరకు దాఖలైన 2,00,000,000కు పైగా ఐటీఆర్ 3, ఐటీఆర్ 4లు కూడా ఉన్నాయని పేర్కొంది. ఐటీఆర్ 3, 4, 5, 7 దాఖలు చేయడానికి ఈ నెల 31వ తేదీ చివరి గడువు కావడంతో త్వరపడాలని పన్ను చెల్లింపుదారులను ఆ శాఖ కోరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. భారత్, మారిషస్ దేశాలు తమ ఇంధన భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించనున్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులలో ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకుంటూ ఇరు దేశాల మధ్య ఇంధన సహకారం, భవిష్యత్ ఇంధన భద్రత, స్వచ్ఛమైన ఇంధనాలపై ఎక్కువగా దృష్టి సారిస్తాయని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన ఈరోజు పేర్కొన్నారు. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ వ్యవస్థాపక సభ్యురాలైన మారిషస్ తన జాతీయ బయోఫ్యూయల్ పాలసీ ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. స్వచ్ఛమైన, సుస్థిరమైన ఇంధనాలలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ ఫ్రేమ్వర్క్ భారత్, మారిషస్లకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ప్రవేశ స్థాయి న్యాయ సేవా పరీక్షలకు హాజరు కావాలనుకునే న్యాయ పట్టభద్రులకు గతంలో తప్పనిసరిగా ఉండాల్సిన 3 ఏళ్ల న్యాయవాద వృత్తి నిబంధనను 1 సంవత్సరానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు తన మే 2025 నాటి తీర్పును సవరించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సరిహద్దు భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సింగపూర్తో ఆసియా వ్యాప్తంగా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత నావికుల సంక్షేమం, భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: అమ్మోరు చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట వింటారు. సంగీతం చక్రవర్తి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: సీతయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం చంద్రబోస్.

0: Poi poi.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: సరిగమ్మల స్వర సమ్మేళనం మనసును పులకరింపచేసే గాన వినోదం.
4: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం.

0: చిత్రమంజరి సినీ గీతాలు.
1: ఇందులో ప్రేమ గీతాలు స్ఫూర్తినందించే గీతాలు,
0: మనసును తాకే మధుర గీతాలు,

0: అన్నిటి సమ్మేళనంతో
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట నువ్వే కావాలి. చిత్రం కోసం జయచంద్రన్, చిత్ర మరియు బృందం పాడినటువంటి పాట వింటారు. సంగీతం రాజకోటి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట చెప్పవే చిరుగాలి చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ పాడినటువంటి పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం డాక్టర్ వెనిగళ్ళ రాంబాబు.

మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం మరియు శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఈనాటి పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా మేము వినిపించబోతున్న పాట యొక్క చిత్రం పేరు వరకట్నం. పాట పేరు పుట్టలోని నాగన్న. పాడినవారు జిక్కి పి సుశీల. కోరినవారు నంద్యాల జిల్లా పొన్నాపురం కాలనీ నుండి అంబటి నరసింహారెడ్డి, లావణ్య, రిస్కేశ్వరెడ్డి, దిదీక్షారెడ్డి గారు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆనందించండి.

తదుపరి చిత్రం పేరు అల్లుడుగారు, పాట పేరు ముద్దబంతి పువ్వులో మూగ కోరిక. పాడినవారు కేజే యేసుదాసు, చిత్ర కోరినవారు కోవూరు నుండి ఇస్మాయిల్ ఎఫ్ఎం సర్దార్ జాకీర్బాయ్, కావ్య శ్రీనివాస్ గారు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆహ్లాదించండి. ముద్దబంతి పువ్వులో మూగ కోరిక అనే పాటను.

0: అనంతరం చిత్రం పేరు హీరో రాజశేఖర్ నటించిన మొరటోడు నామగుడు. పాట పేరు కోయిలాలలో ఓ కమ్మటి. పాడినవారు స్వర్ణలత, కోరినవారు శ్రీశైలం సున్నిపెంట నుండి శ్రీకాంత్, విజయ, హరిధృతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి.
1: లే

మీరు వింటున్న ఈ కార్యక్రమాలు మిమ్మల్ని అలరించి ఉల్లాసపరిచే విజ్ఞాన వినోద ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా. వినండి, ఆహ్లాదించండి. మీరు వింటున్న ఈ కార్యక్రమం వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో తదుపరి మీరు వింటున్న పాట యొక్క చిత్రం పేరు అలుడా మజాక, పాట పేరు రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు అనేటువంటి పాట. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర కోరినవారు తెలంగాణ రాష్ట్రం భూదాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయ గారు. మరి మాధవి ఆంజనేయుడు గారులకు వారు కోరినటువంటి పాటను వినిపిస్తున్నాం, విని ఆహ్లాదించండి.

అనంతరం మీరు వింటున్న పాట యొక్క చిత్రం పేరు సంపూర్ణ రామాయణం. పాట పేరు వానజల్లు కురిసింది లేరా. పాడినవారు పీలీల, జిక్కి మరియు బృందం. కోరినవారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ గారు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి.

మీరు వింటున్న వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు కులగోత్రాలు. పాట పేరు రావే రావే బాలా. పాడినవారు పిబి శ్రీనివాస్, కె జమునారాణి. కోరినవారు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నితి సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, కట్ల వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆనందించండి. రావే రావే బాలా అనేటువంటి పాట.

0: మీరింతవరకు పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్నటువంటి సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం మరియు శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో శ్రీ బాలభక్త బ్రహ్మానంద నాట్య ఉండలి బృందం వారిచే పండరి భజనలు వింటారు. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో శ్రీ బాలభక్త బ్రహ్మానంద నాట్య మండలి బృందం వారిచే పండరి భజనలు వింటారు.
1: జై బోలో పాండురంగ మౌళికి. గజ గజ.

మీరింతవరకు విన్న శ్రీ బాలభక్త బ్రహ్మానంద నాట్య మండలి బృందం వారిచే పండరి భజనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం వింటారు.

మీరింతవరకు జానపద గేయం విన్నారు. ఇంతటితో జానపద రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. ఈనాటి ఆపాత మధురాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట లక్ష్మీ పూజ చిత్రం కోసం ఎస్ జానకి గారు ఆలపించినటువంటి పాట వింటారు.

తదుపరి మీరు వింటున్న పాట యొక్క చిత్రం పేరు ఆత్మగౌరవం. చిత్రం కోసం ఘంటసాల మాస్టరు పి సుశీల గారు పాడినటువంటి పాట. సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, సాహిత్యం దాశరథి గారు.

భూ కైలాస్ చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పి సుశీల గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఆర్ సుదర్శనం మరియు ఆర్ గోవర్ధనం.

మీరు వింటున్న ఆపాత మధురాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు ఇల్లరికం. ఇల్లరికం చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పి సుశీల గారు మరియు బృందం పాడినటువంటి పాట వింటారు. సంగీతం టి చలపతిరావు గారు, సాహిత్యం కోసరాజు గారు.

మీరు వింటున్న ఆ పాత మధురాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు భక్త తుకారం. చిత్రం కోసం పి సుశీల గారు ఆలపించినటువంటి పాట ఇప్పుడు మీరు వింటారు. సంగీతం అందించారు ఈ పాటకు పి ఆదినారాయణరావు గారు. సాహిత్యం సమకూర్చారు వేటూరు సుందర రామమూర్తి గారు.

ఏకవీర చిత్రం కోసం ఘనశాల మాస్టారు పి సుశీల గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం కెవి మహాదేవన్ గారు, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు.

మీరు వింటున్న ఆ పాత మధురాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినిపోతున్న పాట భక్త జయదేవ చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పాడినటువంటి పాట. సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, సాహిత్యం సముద్రాల సీనియర్ గారు.

మీరింతవరకు ఆపాతమధురాలు పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.